0: సచ్చిదానంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు, ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు, భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
1: మ్యాన్ బైయింగ్ హింసెల్ఫ్ బై ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్, బట్ యెట్ హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: ద రీజన్ ఈస్ దట్ హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ అలోన్, హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ ఫీలింగ్స్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్ హింసెల్ఫ్.
0: విశ్వాన్ని విశ్వసించటం, విష్ణువుని విస్మరించటం, ఈ అజ్ఞానమే అన్నింటికీ మూల కారణం.
1: దిస్ ఇస్ దిస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫర్గెటింగ్ ద గాడ్ అండ్ టోటలీ రిలయింగ్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్.
0: ముఖ్యముగా తానే విష్ణుస్వరూపుడై ఉండి కూడాను తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
1: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హింసెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ ద వరల్డ్.
0: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాజ్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: బియ్యమును పొట్టు కప్పినట్టుగా, నీటిని పాచి కప్పినట్టుగా, సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
1: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
0: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
1: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
0: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
1: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
0: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
0: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ద మాస్ యూ విల్ ఫైండ్ ద వాటర్.
0: మేఘమును కదిలిపోగానే సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
1: యాజ్ క్లౌడ్స్ పాస్ ఆఫ్ యూ విల్ ఫైండ్ ద బ్రిలియంట్ సన్.
0: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ క్లౌడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ విచ్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై దిస్ ఇగ్నోరెన్స్?
0: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
1: ఇట్ ఈస్ జస్ది కౌంటర్ థాట్ దట్ ఇస్
0: థాట్. అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
1: Their action and reaction, sound and resound.
0: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
1: When there's no wisdom, there's no ignorance in fact.
0: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
1: Because of wisdom, you find ignorance following it like a shadow.
0: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము, కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
1: But we are following the shadow, but we are not following the form of the truth.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ద షాడో దట్ గోస్ ఫోర్త్ ప్రొసీడ్స్ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్
0: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
1: A very good example so as to be easily understood by all.
0: Suryodayamaindi.
1: Its sun has already
0: risen. Neevu suryunu vaipuna drishti tippinappudu,
1: when you look towards the direction of the sun,
0: nee yokka pratibimbam neeku kanipinchadu.
1: You don't see your own reflection.
0: Neevu mundu pratibimbam venukala vastuntadi.
1: You will be in the front and the shadow will be behind.
0: Kaani suryuniki viruddhanga neevu mugam trippi paschima vaipuna neevu prayanam chestunte, nee shadow nee kante mundugane bayaldeeripothuntadi.
1: On the other hand, if you walk opposite to the direction of sunlight towards the west, your shadow will be in the front.
0: దానిని వెనకల వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాది.
1: బై ఆల్ ఎఫర్ట్ యు కెనాట్ బ్రష్ ఇట్ అసైడ్ అండ్ పుట్ ఇట్ బిహైండ్, ఇట్ రన్స్ ఫార్వర్డ్.
0: చెప్పాడు, జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
1: దో వీ వాంట్ రన్ ఫాస్ట్, ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
0: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్ ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
1: లైక్ వైజ్
0: కనిపించనే కనిపించదు.
1: లైక్ వైజ్ when we look to God who is awareness bliss, naturally the ignorance will fall behind.
0: దైవమును విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటారు.
1: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
1: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ ట్రావెలింగ్.
0: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
1: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
0: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
1: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
0: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
1: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రెమ్ట్.
0: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
0: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
1: ఎ ప్రెసిడెంట్ డ్రెమ్ట్.
0: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
1: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రెమ్ట్.
0: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
1: There he saw many of the meaningless things.
0: Kani aa president kani prime minister kani swapnamlo nenu president nu nenu prime minister nu nenu rajabhavan lo untunnanu aneetundidi teliyadu thaniki.
1: But there in a dream the president does not know that he is the president nor the prime minister.
0: Aa swapnamlo undinanta varaku kudanu taanedo shopping chestu undinattuga taan ekkado aranyamlo sancharistunnattuga kala vachindi.
1: There in the dream he dreamed that as if he was doing some shopping
0: and he was isthunnadu manavudu.
1: Man considers true.
0: Melakava raagane nenu president nu nenu prime minister nu idi rajabhavanamu aneetundi satyam athane gurtimpa chestundi.
1: The moment he is awake he will know that he is the president. There is a palace where he is in.
0: Kanukane meeru satchit aanandam aneetundi president lu meeru.
1: So therefore you are the president. Namely, being awareness
0: of prime ministers meeru.
1: You are the prime ministers of Sachidananda.
0: Annintiki deshamunike adhipati ainatundi vaaru meeru.
1: You are the head of this entire
0: country. Kaani ajnanam aneetundi nidralo meeru swapnam gantuntu chetani ee jagat aneetundi meeku kanipistundadu.
1: Because you are in the sleep nenu ee
0: jagatlo oka samajam yokka vyaktini ani bhavistunnavu.
1: You consider yourself as an individual in society.
0: Idi anta ikkudunu swapname.
1: This is all a dream.
0: ఇది ఏ అజ్ఞానము?
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్
0: జ్ఞానం. అంటే ఏంటి?
1: వాట్ డు మీన్ బై విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఈజ్ విజ్డమ్.
0: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
0: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
1: దే వర్షిప్ గాడ్.
0: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
1: దే థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నాడు.
1: They don't recognize the fact. Merely by this, they don't attain God.
0: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
1: So long you think of God, you are different from God.
0: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
1: So long you want him, you are separate from God.
0: మీరు ఇరువురు కూడాను ఒక్కటి కావాలి.
1: Both of you should become one.
0: అది ఎప్పుడు కావచ్చు?
1: When is it possible?
0: నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
1: When you offer yourself totally, you become one with him.
0: I and you are one.
1: I and you are one.
0: Tattvam asi.
1: Tattvam asi, that the word.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gaane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
1: The one who offers himself totally becomes one with God.
0: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
1: Till then God will be God and human.
0: Neevu neeve devudu devude.
1: And you and God are separate.
0: Kanukane nenu devudu kavali anukunnappudu neevu devudu okati kavalante daivaniki arpitam kavali.
1: So if you think that I should be one with God, you should offer totally yourself.
0: Sarbattu lopala chakkari kalipinaamu.
1: Supposing you have mixed sugar in sharbat.
0: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
1: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
0: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
1: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
0: రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ బికమ్ వన్.
0: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
1: దో దే ఆర్ యునైటెడ్,
0: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు.
1: This human life which identifies with the body,
0: ee manavatrulo undinatvanti oka indriyamulu kudanu dinini artham cheskonalevu.
1: Senses of the human body cannot comprehend.
0: Ee manavatrulo undinatvanti oka buddhitattvam kudanu dinini artham cheskoledu.
1: The intellect of the human life cannot reach anywhere.
0: Kanukane buddhi grahyamati indriyam దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
1: దేర్ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
1: యు హావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
0: పండరసం నాకు అలవాటు లేదు.
1: స్వామి డజంట్ టేక్ ఎనీ
0: నీడే. కానీ ఇది పండరసంగా భావిస్తున్నాం.
1: బట్ యు కన్సిడర్ ఫ్రూట్ జ్యూస్.
0: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
1: ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు.
1: But the tumbler does not know the taste of the fruit juice.
0: Tumbler ninduku untundadi pandarasam.
1: The fruit juice is in full.
0: Kaani tumbler ku deeni ruchi teliyadu.
1: Tumbler doesn't know the taste.
0: Deento oka straw veyandi.
1: Put there a straw.
0: Ee straw vesi neevu notuto lopala pilchukunnavu.
1: With the straw you draw the juice.
0: Aa straw ninduku sharbattu aa oka pandarasam pothundadi.
1: The fruit juice flows through this straw.
0: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
0: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుపా తీపా అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
1: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవ ఆర్ స్వీట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక టంబ్లర్.
1: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
1: The essence of the divinity, fruit juice, is there.
0: దేహానికి తెలియదు.
1: But the body, the tumbler doesn't
0: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
1: We experience through the senses, namely the straw.
0: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
1: The senses, the straw also does not know the taste.
0: బుద్ధి అదే జిహ్వ.
1: It is the intellect, the tongue.
0: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
1: It is the Chaitanya who stated this.
0: Jihve rasagne madhura.

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్,
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్,
0: ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై,
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్,
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ ఇస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: The sweetest of all are the divine names of God.
1: ఈ నామం నీవు చింతించు.
0: You think of this God's name.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: It can't be digested.
1: అరిగిపోయేటువంటిది కాదు.
0: It won't melt.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: It doesn't move.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: It's not afraid of anything.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God completely different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలో నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: so ye savanu cheyanakkaledu.
0: For this you don't need any
1: ye grandhamunu patinchakkaledu.
0: You don't need to read any text.
1: Ye guruvunu sweekarinchanakkaledu.
0: You don't need to go to any teacher.
1: Ye japamulu jhanamulu cheyanakkaledu.
0: No penance or meditation are needed.
1: Okka premato maatrame adi labhyam avutundi.
0: It's only possible through love only.
1: Itti prema tattvanni bodhinchetuvantide vedantamu.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవు ఎన్ని భజనలైనా చేయి.
0: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యుయలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: Kani,
0: but
1: hrudayam nirantaram kudanu nindinatvanti dhirasamto.
0: But the heart is full of that essence.
1: Raso vaisaha ani bodhinchinadi upanishattudu.
0: Upanishad's teaching is the essence.
1: Bhagavantudu rasa swaroopude.
0: God is in the form of rasa, the essence.
1: Neevu nirasa swaroopude.
0: God is rasa, the essence. You are nirasa.
1: Nirasattam povalante ee rasattam swikarinchali.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ దిస్ వీక్నెస్?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ వీక్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇట్ ఫుల్.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
0: వీ డోంట్ డ్రా దిస్ ఎసెన్స్ టోటల్లీ బికాస్ ద ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్.
1: ఆదిశంకర్ను జైత్రయాత్ర సలిపినప్పుడు,
0: వెన్ వాజ్ ఆన్ ఎ టూర్ టు కాంకర్ ద హోల్,
1: మండన మిశ్రుణ్ణి కూడాను చేరాడు.
0: దేర్ వాజ్ ఆల్సో మండన మిశ్రా దేర్.
1: మండన మిశ్రునకు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
0: There is heated argument between Shankara and Mandana Mishra there.
1: Evaru gelchidamu evaru odipovatam anetundi daniki oka judge undali.
0: A judge is needed to decide.
1: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
0: Who can judge properly?
1: Shankaralu vare cheppar.
0: Shankara himself said.
1: Shankaralu telusunu.
0: Shankara knows.
1: Trikala gnani.
0: He knows all the three.
1: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
0: Mandana Mishra, your wife Ubhaya Bharati is the judge.
1: విశ్వాసము.
0: See the faith of Shankara.
1: భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును, కానీ మరొకరు వైపుని చెప్పదు. కానీ ఉభయ భారతి అలాంటిది కాదు.
0: యూజువలీ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్, బట్ ఉభయ భారతి ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయ భారతి.
0: ఉభయ భారతి హ్యాస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్ టైప్.
1: నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు.
0: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మై
1: ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
0: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
1: ఏకం సత్యం ప్రాబహుదా వదంతి, ఉన్నది ఒక్కటే సత్యము.
0: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్లీ
1: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
0: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్ దట్ ఇస్
1: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
1: అయితే నేను కూడా నువ్వు అర్ధాంగి
0: ఐఎమ్ యువర్ వైఫ్
1: అని ఆమె కూడా సన్యాసాశ్రమం తీసుకుంది.
0: షీ టు బికేమ్ ఎ రినన్సియంట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on the other.
1: ఇది ప్రవృత్తి, అది నివృత్తి.
0: One is outward, other is inward.
1: ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయభారతి.
0: It was ఉభయభారతి who brought in this coordination between the two.
1: షాడో మాది తీసుకుంటూ వచ్చింది.
0: She considered both.
1: Reflection, reaction, resound గా చెప్తూ వచ్చింది.
0: She started teaching that everything is reaction, reflection.
1: ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరైపోయారు.
0: The moment they became renunciants, they got
1: the ఉభయభారతి. ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ స్త్రీలను మాత్రమే చేర్చుకుని ఆమె వారందరికీ ఆత్మ ప్రబోధ జరుపుతుండాలి.
0: ఉభయభారతి బిల్ట్ ఎ హెర్మిటేజ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగానదికి స్నానంకు వెళుతుండాలి తెల్లవారి.
0: Along with some other women, she went to Ganges to have a bath.
1: ఒక వైరాగ్యుడు అనేటువంటి పేరుతో పల
0: A man in the name of total ascetic.
1: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాప.
0: Was just lying under the tree.
1: అతను సన్యాసి.
0: He is also an ascetic.
1: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
0: He is not one of the heart.
1: కేవలం వస్త్ర సన్యాసం అది.
0: He is ascetic by dress.
1: కేవలం బట్టలు మార్చుకున్నారే కాని బుద్ధులు మార్చుకోలేదు.
0: They just could change their dress but not their mentality.
1: గుణాలు మార్చుకున్నారే కానీ గుణములు మారలేదు.
0: They could change గుడ్డలు or dress but not గుణాలు or the qualities.
1: కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
0: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
1: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయభారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: To teach this lesson of detachment to this false ascetic, ఉభయభారతి told loudly to her associates.
1: స్త్రీలారా,
0: women,
1: చూడండి అతను వైరాగ్యుడు.
0: See, he is a renunciant.
1: కానీ
0: బట్
1: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
0: He has got so much of attachment to this bottle gourd.
1: ఇంత నిరుపయోగమైనటువంటిది.
0: It's useless.
1: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
0: It is so low, he is not able to give up.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
0: And he is just sleeping, keeping it under his head.
1: విన్నాడు ఈ వైరాగ్యి.
0: This ascetic heard this.
1: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: He was so angry because he was insulted.
1: తిరిగి ఉభయభారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయభారతి was returning with all her disciples.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: Watching that, he just threw this bottle gourd across.
1: అప్పుడు ఉభయభారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
0: ఉభయభారతి said, I thought it is only attachment. He has got this ego.
1: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
0: In fact, he has no ego. How can he throw it like that?
1: అప్పుడు 2 నిమిషాలు నిలిచి,
0: he waited there for a couple of minutes.
1: సన్యాసి,
0: he is ascetic.
1: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
0: You have got this attachment, ego on the rise.
1: ఇది మంచిది కాదు.
0: It's not proper.
1: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
0: At least you should respect the dress you have put on.
1: కనుక నీవు ఈ అహంకార మమకారములు ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: సో లాంగ్ యు ఆర్ బౌండ్ బై దిస్ ఈగో ఇన్ అటాచ్మెంట్ యు
1: కెనాట్ బి కాల్డ్ రినన్షియంట్. దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
0: సో యు హావ్ టు డెవలప్ లవ్ టువర్డ్స్ దిస్ ఆత్మా.
1: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
0: షి టాట్ ఇన్ ఎ వెరీ ఎక్సలెంట్ వే, ఇన్ ఎ పాలటబుల్ వే.
1: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: దేహమునకు స్త్రీలు పురుషులు
0: is on the body.
1: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
0: But those of the wisdom don't have any
1: జాతి భేదములు లేదు.
0: No difference.
1: ఏ వర్ణ భేదములు లేదు.
0: No color based on that.
1: ఏ ప్రకృతి భేదములు లేవు.
0: Nothing whatsoever.
1: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు ఈ సన్యాసి.
0: This ascetic ran and fall at her feet.
1: Amma, yavaru ee satyanni bodhinchetuvanti vyaktulu lekapotam chetane ee vidhanga sanyasulu ee vidhamaina natana chestu pothunnaru.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: Netu nundi maa ubhay bharate naa guruvu ani tanu namaskarinchadu.
0: From this day he declared that ubhay bharate is his guru.
1: Ee vidhanga
0: like this
1: manavattamulo enni vidhamainatundi sadhanalu chesinattuga kanipistuntaru.
0: In human life it appears as if we follow many spiritual paths. Kasai
1: vastramulesina gaani kanthamala dariyinchina gaani gadagadamani japamala drippina kadakuni yoddaku ravale baba dayacheta dhanyulu kavalera entaati varuni dayacheta dhanyulu kavalera.
0: One may put on the ochre robes, one may wear the talisman and repeat count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: Mukkumusi japamacharinchina mrokkuchu baga niluchundina brokki mokki entu yachina gaani moralinina nikkarugadu manasu dayacheta dhanyulu kavalera entaati varuni dayacheta dhanyulu kavalera.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: Yemi prayojanam prakrutiganga manam chestunname kaani ee japamulu dhyanamulu dayaku samipamayetundi okka sthitini manam pondagalugutunnama?
0: We chant
1: bhagavantuni okka premaku sannidhulayetundi okka margaanni manam veduttunnama? Satyanni tamaku taamu chakkaga vicharinchunnappudu satyam manaku tachchame bayata padipothundi.
0: One has to inquire within one's own self this basic truth.
1: Kanuka ee naati prajalandaru kudanu
0: all people today
1: kevalam aneka rakamainatundi sadhanalu chestunnaru.
0: They follow many spiritual paths.
1: Deeniki motta mota tananu cheriki puramu sneham kavali.
0: Before we merge in the divinity, it is a friendship which is foremost.
1: Evanito friendship kavali?
0: With whom should we have this
1: maranatvanti vanito friendship kavali?
0: You should develop friendship towards the one who would not change.
1: Adi amrita swaroopamainatundi daivattvam.
0: That is immortal divinity.
1: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయములు విన్నారు.
0: యూ మైట్ హవ్ హర్డ్ ఆఫ్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ది లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: సత్యం, ఆత్మనివేదనం,
0: ది సరెండర్.
1: స్నేహమైన తర్వాతనే ఆత్మ నివేదన.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
1: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
1: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యు ఫైండ్ ది ఫ్రాగ్.
1: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టరు, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
0: There in London in those days, Cromwell was the president.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరిశిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: పక్క పాలిటిక్స్ అతను.
0: He's a పక్క politician.
1: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
0: He spent crores and crores of pounds.
1: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
0: He purchased votes.
1: ఇల్లు ప్రదక్షిణ చేశాడు.
0: హీ వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
1: ఎంతో ధనము దారబోసుకున్నాడు.
0: హీ స్పెంట్ సో మచ్ మనీ.
1: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
0: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: What a waste I have done with this money.
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: I wasted my sacred time.
1: ఈ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: I wasted this body which is divine and so sacred and important.
1: నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
0: I wasted my body, the time and the gold and everything else.
1: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది అటువంటి వాడను.
2: Had I but served my Lord with half the zeal,
1: ఉత్తమ స్థితికి నేను పొందినేవాడను.
2: I would have come to exalted position.
1: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడాను వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
2: Having spent so much, is this my present plight?
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
2: I may be born repeatedly, but I will never serve any Lord.
1: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: The moment he made such a promise, the government opened its eyes.
1: తక్షణమే ఆ ప్రతిజ్ఞను క్యాన్సిల్ చేసేశారు.
2: And the punishment of hanging was cancelled immediately.
1: ఒక్క భగవంతుని తరించి ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
2: Oh God, why should I have these hands if I can't serve you?
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: The same thing is stated by తుకారాం.
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: He prayed, Rama, I am crippled.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే అన్ని అంగములు ఉంటున్నాయి కదా అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
2: All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why?
1: నీ చేతులు ఉన్నాయి.
2: I have hands.
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
2: With hands I am not able to serve you, therefore I am crippled.
1: కన్నులు ఉన్నాయి.
2: I have eyes.
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
2: I am not able to see.
1: ఈ కన్నులు ఎందుకోసమని?
2: What for then?
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
2: దట్ సంథింగ్ లైక్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది కాటన్ ప్లాంట్స్.
1: చెవులు ఉన్నాయి.
2: We have ears.
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
1: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు యువర్ టీచింగ్.
1: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
1: కాళ్ళు ఉంటున్నాయి.
2: ఐ హావ్ లెగ్స్.
1: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
1: బజారు బజారు తిరుగుతున్నాను.
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా వద్దికగనుండరేల ఓ చెవులా.
2: ఓ ఇయర్స్ యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్ బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: పనిలేని సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
2: ఓ ఫీట్ యు జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్ బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
2: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసుడు కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
2: Though we have eyes, but yet we are blind that we are not able to see your divine form.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
2: యు వాంట్ టు గివ్ మీ విజన్?
1: నాకు కన్నులు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు వాళ్ళంతా నిన్ను చూచారా?
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
2: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
2: దో గాడ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్.
1: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అతన్ని వదిలిపెడుతున్నావు.
2: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్.
1: ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ విధాల ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
2: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
1: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
2: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఇస్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
1: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయడానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: Tane chustuntadu sarvamu.
0: He will take care of
1: it. Ram Ram Ram Ram Ram japamiste na potta nimpedi evaraya antaru kontha mandi.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: Na jeevitham jaragali kada antaru.
0: They say I should carry out my living.
1: Nara pettina vaadu neeru poyaya.
0: The one who has sown the seeds will
1: he not water? If we
0: chant wholeheartedly, will
1: he not take care of it? The one who
0: takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top, rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎట్ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.
1: కల్లన్న

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
0: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అరే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this
0: కొట్టేటప్పటికి ఆ అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బౌల్డర్ ఎ స్మాల్ ఫ్రాగ్
0: జంప్డ్ అవుట్. ఈ రాజ్యాన్నంతా నేను ఏలుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యు ఆర్ ఎగోయిస్టిక్ బికాజ్ యు ఆర్ రూలింగ్ ది హోల్
0: కింగ్డమ్. నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: నీ ఏమైనా దీని ఏమైనా ఒక టిఫిన్ క్యారియర్ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే ఎ టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: పీకాక్ హ్యాస్ గట్ సో మెనీ బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్.
0: ఎంత గొప్ప బెస్ట్ పెయింటర్స్ అనేప్పటికీ ఈ రంగుల్లో పీకాక్ ఒరిజినల్ రంగులు అక్కడ రావు.
1: Even the best painter can't bring out that original color.
0: కేవలం అక్కడ ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ హార్ట్ ఫుల్ అయినటువంటి కలర్స్ రావు.
1: ఎవ్రీథింగ్ విల్ బి ఆర్టిఫిషియల్ బట్ నాట్ హార్ట్ ఫుల్.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది. Egg లో.
1: In the egg there is present the young one there inside. There is inside the egg there is young one. There is a bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుంది.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుంది.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed is
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born of the seed.
0: ఇది ప్లాను.
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: దైవం
0: యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాళ్ళు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామా అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరు ఒక్కటే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్ బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగు కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆ లోపలనే ఇసుక లింగాన్ని ప్రే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేశాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ హి సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు.
1: రామ హస్ నో పవర్.
0: నాలో భక్తి ఉంది.
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తి లోకంలో ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు.
1: హీ థాట్ ఓవర్ లేటర్.
0: ఛా, ఎంత పొరపాటుతున్నాను.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamata?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: ద హోల్ వరల్డ్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఏ మానవుడు తెచ్చినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: ఎవ్రీవన్ వర్షిప్స్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worship by everybody worships you. You must be great.
1: Lakshmi Devi Valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu Kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంత వాడు భరతుడు, ఎంత సుక్ష్మబుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంట్ అయినా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అనుకున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ అ స్మాల్
1: పెబుల్. తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హీ స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణుడు వాస్ స్టాండింగ్
1: బిహైండ్ అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వండని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత.
0: హనుమాన్.
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యూఆర్ సింప్లీ
1: ఒక పర్యాయం, నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఆన్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేతితో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా ఏమిటి ఈ యొక్క నీవి ఇల్లు?
0: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ దిస్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga, light came and merged in Rama. So also light of Rama.
1: Yedu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yedu nekkina, gadda nekkina, iddaru okkare oramna.
0: No matter he may be having the bull or the bird or the chariot.
1: సమత్వాన్ని నీవు ఈనాటి నుంచి గుర్తించమని బోధించాడు.
0: He taught him the principle of equality.
1: ఇతనే ఈనాడు లోకం లోపల రాముడు అంటే కొంతమందికి ఇష్టము, కృష్ణుడు అంటే కొంతమందికి ఇష్టము, ఈశ్వరుడు అంటే కొంతమంది ఇష్టము, సాయిబాబా అంటే ఒక ఇదంతా ఎందుకు ఈ భేదాలు?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఏకం సత్.
0: Only one.
1: ఏకోహం బహుశ్యాం.
0: One manifests into many.
1: మైసూర్పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ చక్కెర ఒక్కటే.
0: The sweets may be many, but the sugar is one.
1: కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామాలు నీకు కల్పించుకుంటున్నావు.
0: The name and form is only of your making.
1: కానీ దైవం ఒక్కడే.
0: But God is one.
1: కనుకనే ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: Then once you develop the feeling of oneness, you become one with God, student.
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ
1: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
0: డు నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ యూ.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
1: అతను నేనే, నేను అతనే.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: సులభంగా చిటికలో సరిపోతుంది అంత.
0: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
0: 10 ఇయర్స్ ప్లాన్, 5 ప్లాన్ నాట్ నీడెడ్.
1: ఈ ప్లాన్ అన్ని వృథా.
0: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: దట్ ఈస్ ది రియాలిటీ.
1: హీ ఇస్ ఓన్లీ మాస్టర్.
0: గాడ్ ఈస్ ఓన్లీ మాస్టర్.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్.
1: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.

Thank you. God is

I'm gonna go get some of the best.

ఫలము సున్నం ఈ సనాతన ధర్మ అర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప.

0: பிரேம சொரூபுலார
1: embodiments of love.
0: மானவ ஜீவிதமு நான்கு கோடலபை ஆதாரப்படி உள்ளது.
1: The mansion of human life.
0: சத்தியம் தர்மமு சாந்தி பிரேம ఈ నాలుగు గుణములే ఈ యొక్క జీవిత సౌధమునకు చక్కని భద్రమైన పునాదులు.
1: ద మ్యాన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్. ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిపెండ్ ఆన్ దీస్ వాల్యూస్.
0: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి ఈ నాలుగు గుణములపైనే ఆధారపడి నడుస్తూ ఉన్నది.
1: The culture of Bharat has been sustained all along over the ages because of these pillars of values.
0: ప్రతి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కాని తాతలు ముత్తాతలు కాని అనాది కాలం నుండి ఈ నాలుగు గుణముల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చారు.
1: All our ancestors, parents and the forefathers, they continued their life, they led their lives basing on these values.
0: ee nalugu gunamule lekundina jeevita bhavanamu chanamulo koolipothundi.
1: Without these values, the mansion of human life will collapse.
0: Kanuka ee naati manavulu సత్య ధర్మ ప్రేమ శాంతులపైన ఆధారపడి జీవించటం చేతనే ఇంత మాత్రమైన కూడాను జీవించగలుగుతున్నారు.
1: Man is able to live this far, at least because he is carrying on his life sojourn on the foundations of truth, righteousness, peace and love.
0: వ్యక్తుల యొక్క జీవితము తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి ఉన్నది.
1: The human life depends on the parents.
0: అనాది కాలం నుండి జీజీ బాయి ఇట్టి గుణములపైన ఆధారపడి శివాజీని పోషించుతూ వచ్చింది.
1: It was జిజియాబాయి who was responsible for all the noble qualities and the traits of Emperor Shivaji.
0: రాములు దేవుడు కావడానికి కౌసల్య యొక్క గుణం లేదు దీనికి ఆధారము.
1: రామ కుడ్ బికమ్ గాడ్ బికాస్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ పాస్డ్ ఆన్ టు హిమ్ బై మదర్ కౌసల్య.
0: కమల కుశలవులు ఇంతటి వీరులు కావడానికి సీతాదేవి యొక్క గుణ ప్రభావమే దీనికి ఆధారము.
1: లవ్ అండ్ కుశ ద ట్విన్స్ కుడ్ బి ద వన్ ఆఫ్ వాన్ స్ట్రెంగ్త్ and courage because of the training given by the mother Sita.
0: ee vidhamuga prachina rishulu yokka prabhavamulanta vaari vaari talidandrulu yokka gunamulu paini aadharapadi jalutu vachindi.
1: Similarly is the case with the lives of the sages, saints and seers whose qualities are given to them by their parents.
0: Kaani ee naadu talidandrulu alachyanga chustunnaru kaani vaari yokka prabhavamulanta ఎటువంటివి అనేటువంటిది ఎవరు కూడాను కించిత్తైన కూడా విచారణ చేయటం లేదు.
1: టుడే పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ పేరెంట్స్ ఫర్గెటింగ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ దే బేర్ ఇన్ దేర్ లైవ్స్.
0: ఈ విధంగా విచారణ చేస్తే తల్లిదండ్రుల యొక్క ప్రభావమే తమ యొక్క కీర్తి ప్రతిష్టలకు మూల కారణమని కూడాను గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that you owe your prestige and esteem to your parents.
0: Puttali bai aame ku gunakaranam chetane gandhi kudanu mahatmuduga mari poyadu.
1: Gandhi ji could become a mahatma because of mother Puttali bai.
0: Ee Puttali bai koile kootalu vilakunda pitsa ettenetundi kaadu oka gaali ichukogundeetundi kaadu oka metukainannu ringeetundi kaadu.
1: Putali bai always waits for the sounds of the cuckoo bird without which she would not partake food nor even drink water.
0: Talli bhujinchaka kumaru bhujinchaka prayatnam cheyatamu ఇది సాధ్యం కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద సన్ టు హ్యావ్ హిస్ ఫుడ్ విదౌట్ మదర్ టేకింగ్ హర్ ఫుడ్.
0: ఒకనొక సమయం లోపల 12 గంటలైంది, 1 గంట అయింది, 3 గంటలైంది, కానీ తల్లి భోజనానికి ఏమి సిద్ధం కాలేదు.
1: వన్ డే ఇట్ షో హ్యాపెన్ ఇట్ వాస్ 12 o'clock, 1 o'clock, 2 and 3 o'clock.
0: అప్పుడు గాంధీ ఒక యుక్తి పన్నాడు.
1: మదర్ డింట్ హ్యావ్ హర్ ఫుడ్ దెన్ గాంధీ హ్యాడ్ ఎ నాక్ ఎట్ దిస్ మోమెంట్.
0: ఇంటి వెనుకకు పోయి కోయలు కూసిన మాదిరి తాను కూతురు కూస్తూ వచ్చాడు.
1: He stood behind the house and started making the sound of the cuckoo bird.
0: తిరిగి లోపల వచ్చి, అమ్మ కోయలు కూసింది, నీ వినలేదు, ఇంకా భోంచేస్తాం పని అని చెప్పాడు.
1: After some time Gandhiji got back to the house and said, mother, don't you hear the sound of the cuckoo bird? It is the time to have your food now.
0: ఆ తల్లి చాలా బాధపడింది.
1: Mother felt very sad.
0: ఇలాంటి దుర్మార్గుడైన కుమారుడు నా గర్భంలోంచి పుట్టాడా?
1: This is the situation that I gave birth to a wicked son.
0: కేవలం పొట్టకూటి నిమిత్తమై నన్ను అపత్యముల చేత వంచింపగలుగుతున్నాడా?
1: Just to carry out his living for food sake, he is betraying me by uttering false.
0: నోటితో తాను కోయలు కూసిన వలె పలుకుతూ కోయలు కూసినది అని చెప్పి అబద్ధములు ఆడుతున్నాడా?
1: He is speaking blatant lies by making the sound of the cuckoo bird all by himself.
0: అని కోపంతో కుమారుని చెవి పట్టి ఈడ్చింది.
1: So is out of anger she just dragged him, catching hold of his ear.
0: దుర్మార్గుడ, నా పొట్టకూటి నిమిత్తమై నీవింత అసత్యములు ఆడుతున్నావా?
1: What a bad boy you are, just to make me eat, you are speaking lies.
0: అని రెండు చెంపలు కొట్టింది.
1: Then she slapped him.
0: అప్పుడు గాంధీ చాలా పశ్చాత్తాపడి నా తప్పును క్షమించమని ప్రార్థించాడు.
1: గాంధీజీ రిపెంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ ద పార్డన్.
0: అప్పుడు తల్లి, ఇంకా నిన్ను క్షమించటకు వీలు కాదు, ఈ అసత్యం ఆడినందుకు నీవు శిక్షను అనుభవించే తీరాలి అని ఖండించింది.
1: మదర్ సెడ్
0: పట్టి ఈడ్చింది.
1: So is out of anger she just dragged him, catching hold of his ear.
0: దుర్మార్గుడా, నా పొట్టకూటి నిమిత్తమై నీవింత అసత్యములు ఆడుతున్నావా?
1: What a bad boy.

0: పాడినందుకు నీవు శిక్షను అనుభవించే తీరాలి అని ఖండించింది.
1: Mother said it's not possible to forgive you anyway. You must undergo the punishment.
0: అప్పుడే ఆనాటి నుండి గాంధీ తాను చచ్చేంత వరకు కూడాను అసత్యం ఆడకూడదని ప్రామిస్ చేసుకుంటూ కూర్చాడు.
1: Right from that moment, Gandhi held on to the principle of truth. He never uttered a lie.
0: కలుగునే ప్రాచీన కాలం నుండి భారతదేశము తల్లి యొక్క సత్యము పైని తల్లి యొక్క సుభాషణ పైని తాము పెరుగుతూ వచ్చారు.
1: Right since ancient times, it is only the care of the mother, the training of the mother, which has been responsible.
0: ఈనాడు భారతదేశము ఇంతటి అసత్యముల ప్రమాణములకు సిద్ధమైనదనగా దీనికి కారణం ఏమిటి? కుమారులు ఆడేటువంటి ఆటలు, ఆడేటువంటి పాటలు, చెప్పేటువంటి మాటలు, ఈ మాటలే చేత అసత్యము చేరిపోవటం చేతనే దేశం ఇంత దుర్గతికి పాలైపోయినది.
1: What is the cause for the present position of this country? Why is it it's declining? Because parents have been dancing to the tunes of their children, their words, their actions.
0: దేశం యొక్క మంచి చెడ్డలకు మూల కారణము తల్లుల యొక్క శిక్షణే దీనికి మూల కారణము.
1: The good and bad of the country depends upon the kind of training that mother gives to her children.
0: కనుక తల్లిదండ్రులు సత్యమార్గమునందు ప్రవేశించినప్పుడే తన కుమారులు కూడాను బిడ్డలు కూడాను సత్యమార్గమునందు ప్రవర్తిస్తారు.
1: Therefore, when parents tread along the path of truth, it is quite possible for the children to follow their role model.
0: ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి.
1: We know that it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day.
0: అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ వ్రతం అంతా వింటూ వచ్చేటువంటిది.
1: Similar was the case Mother Ishwaramma, who also performed this sacred ritual, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the
0: అప్పుడు కారణం సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది.
1: ఇక సుబ్బమ్మ హూ సెడ్, ఈశ్వరమ్మ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ పూజా వర్షిప్ ఆఫ్ సత్యనారాయణ వ్రతం అండ్ ఐ వాంట్ యూ టు నేమ్ యువర్ సన్ యాజ్ సత్యనారాయణ.
0: ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ డిడ్ హ్యావ్ హర్ ఫుడ్ దో ఇట్ వాస్ 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్.
0: ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు.
1: ఆల్ వర్ డిస్గస్టెడ్ వాచింగ్ ద సీన్.
0: ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధములైనటువంటి ఒక నిబంధనల అని వెంకమరాజు కూడాను ఖండించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెంకమరాజు ఆల్సో డిడ్ వాంట్ హర్ టు వెయిట్ టిల్ దట్ లాంగ్ బికాస్ అబ్జర్వింగ్ సచ్ స్టిప్యులేషన్ వితౌట్
0: పార్టీ. ఆకలైతే భుజించండి కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది.
1: ఈశ్వరమ్మ సెడ్, ఐఎమ్ నాట్ హంగ్రీ, సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యనారాయణ వ్రతం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫుడ్, షీ సెడ్.
0: కనుక ఈశ్వరమ్మ ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కించి సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది.
1: సుబ్బమ్మ పర్ఫార్మ్ ద హోల్ రిచువల్ and brought prasadam, sacrificial food, to Ishwaramma.
0: Aa prasadam bhujinche kramakramena tanu aanandanga kaalam gaduthu vachindi.
1: Ishwaramma had partaken this prasadam and was blissful.
0: Prachina bharatiya streelandari kudanu satyanarayana vratamlanni kudanu pounam poojalanni kudanu entano saddhaga poonukoni cheseetuvanti varu.
1: It was in those days that all women of this country perform the sacred ritual of Satyanarayana Puja every full moon day.
0: Aa Satyanarayana prasadam bhujinchina tarvata eemeku garbham nilichindi.
1: After partaking this food, she could conceive.
0: Yat bhavam tad bhavati. Manavuni yokka prabhavam nanni kudanu tama sankalpamulu yokka prabhavam chetane aadharapadi untuntai.
1: All the effects and the results in our life depend on the thoughts that we entertain.
0: Kaani kondaru pramanamulu ప్రభావములను అంగీకరిస్తారు, కొంతమంది విస్మరిస్తారు.
1: సమ్ నాచురలీ విల్ రికగ్నైజ్ ది ఎఫెక్ట్ వై సమ్ ఫర్గెట్ ది వెరీ కాజ్.
0: కానీ ఈమె ఈ ప్రమాణం ఏమాత్రం కూడా విస్మరించలేదు.
1: బట్ మదర్ ఈశ్వరమ్మ హాస్ నాట్ ఫర్గాటన్ ది రిచువల్ దట్ షీ పర్ఫార్మ్.
0: పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదం పూజించి తాను తన కార్యక్రమాన్ని పూనుకునేటువంటిది.

0: was determined to partake this prasadam and proceed ahead with household work thereafter.
1: ఆమె ఒక అక్షరం కూడా చదువు చదవలేదు.
0: In fact, she was unlettered.
1: చదువు ఏమాత్రం కూడా తనకు తెలియదు.
0: She didn't have any formal education.
1: కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది.
0: But she had full and strong faith in God.
1: ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మా, నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీ పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణుడు అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసుకుంది.
0: It was only then at the 7th month the Subbamma said, this is the cause. This is the sacred ritual is the main cause. And I want you to name the child after Satyanarayana.
1: Kani Venkatraju intilo ee oka srimantam anetvadi eppudu jaragatam anetvadi jaragaledu.
0: But at the residence of Venkatraju, there is no formal performance of the ceremony which is supposed to be conducted.
1: Kani Iswarama Subhamlo ee Subbamma tana intiyannu chesi తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది.
0: హవర్ సుబ్బమ్మ పర్ఫార్మ్ దిస్ ఫంక్షన్ అండ్ దెన్ గేవ్ హర్ ద ప్రసాదం ఫర్ హర్ టు పార్టే.
1: అప్పుడు వెంకటరాజు తల్లి, ఈ విశ్వాసం పైన, తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నిమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారుడికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది.
0: It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana.
1: ఈ ప్రసవంకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది.
0: Prior to the birth of the child, there was an incident that had happened.
1: ఇది పుట్టపర్తి చిన్న పల్లె.
0: పుట్టపర్తి is a small hamlet.
1: ఆ ఇంటికి 4 ఇళ్ళ మధ్యలోపల ఒక చేదబావి ఉండేటువంటిది.
0: In the center of the residences, there is a well.
1: ఆ చేదబావి నుండి నీరు చేదుకొని తీసుకుని పోతున్నది ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ was drawing the water out of the well and fetching home.
1: అప్పుడు ఏదో ఒక మించు మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది.
0: ఈశ్వరమ్మ experienced a radiance, an illumination all of a sudden and a cool breeze.
1: తన ఇంటి యందున్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది.
0: Subbamma also came out of her residence.
1: ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా.
0: Subbamma also said, I could see this luminous, the radiance, brilliance, I to observe.
1: ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు.
0: Bhagavan did not declare this till this day.
1: ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను.
0: This is declared by Bhagavan today so that you may know the effect behind performing the sacred ritual.
1: Mundro sayankalamu Venkatraju aa Subbamma gari inti mundu nadustu vachadu.
0: Earlier Venkatraju was passing by the residence of Subbamma.
1: Appudu ee lopala pichi Venkatraju neeku rep ratri ki putte ivanti kumarani peru Satyanarayanani peru pettu ellindi.
0: She called him in and said, Venkatraju, I want you to name the child you are going to have tomorrow night.
1: ఇది అంతే కూడా మూర్ఖపు స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు.
0: In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people.
1: 3 గంటల వేళయందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు.
0: At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born.
1: పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవాడికి లక్షణము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ ది బేబీ టు క్రై.
1: కానీ ఈ పిల్లవాడు ఏమాత్రం ఏడవలేదు.
0: ద న్యూ బార్న్ బేబ్ డిడ్ క్రై.
1: ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి, ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు.
0: All the maids were very much surprised because the child didn't cry. They thought that baby is lifeless.
1: వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకు భయం ఏర్పడిపోయింది.
0: ఈశ్వరమ్మ ఆల్సో వాస్ అఫ్రైడ్ టు హియర్ ఆల్ దీస్ థింగ్స్.
1: తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా.
0: వితౌట్ టెల్లింగ్ ఎనీబడీ షీ స్టార్ట్ హర్టింగ్ ది బేబీ.
1: ప్రాణం ఉంటే ఏడ్చలేదు కదా, ఏడ్చుతుడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలగలేదు.
0: బేబీ హాస్ లైఫ్, ద బేబీ షూడ్ టు క్రై, బట్ హౌఎవర్ ఇట్ డిడ్ హ్యాపెన్.
1: దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు.
0: ఇన్స్టెడ్ ద చైల్డ్ లాఫ్డ్ అండ్ స్మైల్డ్.
1: పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు, ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము.
0: నాట్ ఈవెన్ కపుల్ ఆఫ్ అవర్స్, ద The newborn babe started laughing. It's a matter of mystery.
1: తక్షణమే కన్నం సుబ్బమ్మ గారు ఆమె ఇంటికి వచ్చారు.
0: Immediately just then కన్నం సుబ్బమ్మ came there.
1: అమ్మా, సుముహూర్తం లోపల నీకు కుమారుడు పుట్టినట్టుగా విన్నాను, ఆ బిడ్డను చూడాలని నేను వచ్చాను అన్నది.
0: సుబ్బమ్మ said, I have come to know that you have given birth to a baby at that auspicious moment.
1: అప్పుడు ఒక బట్టగా పెట్టుకుని ఆమె బ్రాహ్మణులు కాబట్టి సుబ్బమ్మ దూరంగా పెట్టింది ఈ యొక్క బిడ్డను.
0: The child was taken there in a wrapped cloth and kept in a corner.
1: ఆనాటి కాలంలో మడి మడి మడి మడి ఈ మడు అనేటువంటిది చాలా గొప్ప కీటకం చేస్తూ వచ్చింది.
0: In those days they were highly orthodox, observed all strict regulations.
1: సూత్రులు ముట్టేటువంటి యొక్క అభ్యాసం లేదు. సూత్రులు ఎవరి కూడా ముట్టకూడదు.
0: It was the time when there were people.
1: వారు ముట్టితే స్నానం చేయటము అలవాటు.
0: The moment they touch sudras, they will have bath immediately. That was the custom those days.
1: అందువల్ల ఈశ్వరమ్మ ఆ చంటి బిడ్డను కొంత దూరంలో పెట్టింది.
0: So ఈశ్వరమ్మ kept the child in one corner of the room.
1: కానీ ఈశ్వరమ్మ అత్తగారు వచ్చి, ఏమిటి ఈశ్వరమ్మ, నీవు కుమారుడు పుట్టింటే ఆమె ఎంతో ప్రేమతో చూడాలని వస్తే ఆమెకు అంత దూరంగా పెడుతున్నావే, ఆమె చేతికి అందించు అన్నారు.
0: Mother in law said to them, Subbamma is here. Why do you keep the child in a corner? You have given birth to a child at the auspicious moment. Why don't you take the child to her?
1: Atta, Subbamma yokka pattudala chaala goppadi.
0: The determination of Subbamma is so strong.
1: Prachina rishulaku, prachina bauddhulaku entano aanandanga aadarshanga nirupinchinatvanti Subbamma.
0: In fact, Subbamma demonstrated what idealism is, what ideal woman
1: mana biddalanta mutteetvantidi kaadu.
0: And in fact, she is not after these things.
1: అప్పుడు ఆ అత్తగారు కొంచెం దూరం పోయిన తర్వాత ఈ సుబ్బమ్మ గారు చెవులు వచ్చి చెబుతున్నారు ఈశ్వరమ్మకు.
0: And then after mother-in-law left that spot and the things have been told to Subbamma.
1: దానికి పూర్వము ఈ ఈశ్వరమ్మకు గంగమ్మ అని పేరు పెట్టారు పూర్వం.
0: Prior to that, Gangamma was the name.
1: అనగా పల్లెల్లో ఇలాంటివి గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అనేటువంటి పేర్లు పెట్టేది కద్దు.
0: Such were the names of village people in those days.
1: అప్పుడు సుబ్బమ్మ ఈ కొండవరాజును పిలిచి, కొండవరాజు నీకు మనవడు పుట్టాడు, ఆ పిల్లవాడి పేరుకు మార్చడము చాలా సహజము, అంతేకాకుండా ఈశ్వరమ్మ పేరు కూడా మార్చు అన్నాడు.
0: And it's quite natural that you name the newborn babe. I also want you to change the name of Ishwarama too.
1: అప్పుడు ఆమెను పేరు పెట్టి ఆ పేరు పెట్టే దినము ఆమెను ఈశ్వర అమ్మ అని పేరు పెట్టారు.
0: ఇట్ వాజ్ ఆన్ దట్ డే షీ ఈజ్ గివెన్ దిస్ నేమ్ ఈశ్వర అమ్మ, ద మదర్ ఆఫ్ గాడ్.
1: ఆమె పేరు ఈశ్వరమ్మ కాదు, ఈశ్వరునికే అమ్మగా పుట్టింది అనేటువంటిదిగా ఈశ్వర అమ్మ అని పేరు
0: పెట్టారు.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడా పద్ధతులు మారుతూ వచ్చాయి.
0: And things went on changing from those days.
1: ప్రాచీన కాలం నందరి స్త్రీలు చాలా గొప్ప పట్టుదల పట్టేటువంటి వారు.
0: The women in the ancient times were highly determined.
1: పద్ధతులు కూడా చాలా మార్చుకునేటువంటి వారు.
0: And they also used to change what they did.
1: ఎవరి పేరు పెట్టినప్పటికీ దైవం పేరు వారిలో చేరాలి అనేటువంటి పట్టుదలతో వారు కాలం గడుపుతూ వచ్చారు.
0: They are very particular to name the child after God.
1: అప్పటి నుంచి ఆమెకు ఈశ్వరమ్మ, ఈశ్వరమ్మ అని పేరు వచ్చింది.
0: Is that time she got this name Ishwaramma.
1: లేకపోతే పూర్వం తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గంగమ్మ అని.
0: In fact, she was named as Gangamma before by her parents.
1: అప్పుడు సుబ్బమ్మ చెప్పింది, గంగమ్మ అయితే ఏమి, ఈశ్వరమ్మ అయితే ఏమి, ఈమె రెండు కూడాను పార్వతికి లక్షణాలేను అని చెప్పింది.
0: And then she said, Gangamma or Ishwaramma, they signify goddess Parvati.
1: కనుక ఈ పద్ధతి పైన జరుగుతూ వచ్చినప్పటికీ,
0: when things went on like that,
1: ఈ పిల్లవాడు దినదినమునకు పెరుగుతూ వచ్చాడు.
0: The baby has been growing.
1: కానీ ఈ పిల్లవాడి యొక్క పద్ధతి ఏ రీతిగా ఉండేది, ఎవరితోనో మాట్లాడేటువంటి వాడు కాదు.
0: The growing child never spoke to anybody.
1: మిత భాష,
0: always had limited
1: మిత తిండి
0: and limited food.
1: ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చేటప్పటికి ఆమె చాలా విచిత్ర పడుతూ వచ్చింది.
0: And watching all the actions of the child, the mother was very much surprised.
1: పుట్టిన ప్రతి పిల్లవాడు కూడాను తిండికై ఆపర్లాడుతుంటాడు.
0: Right from birth, the child wants to eat, wants to have food.
1: చాపలో మాంసము అని వస్తే దీనికంతా కూడాను వారు చేయి జాపుతూ ఉంటారు.
0: In fact, they stretch their hand when fish or anything offered to child.
1: కానీ ఈ పిల్లవాడు అలాంటి మలినమైనటువంటి ఆహారములకు సిద్ధపడేటువంటి వాడు కాదు.
0: The child was not ready to accept those things that are given to him.
1: వారి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా అక్కడ ఏమాత్రం కూడా వారింట్లో ఏమైనా ఇలాంటి మాలిన్యమైన కూరలు చేశారంటే ఆ ఇంటికి కూడా పోయేటువంటి వాడు కాదు.
0: Child never visited that residence where the fish or any such non-vegetarian food is cooked.
1: అప్పుడు ఆమె కనుక్కుంది.
0: Then she could know.
1: ఇంత ఈశ్వర ప్రసాదం వలనే కలిగినటువంటి వాడు కనుక ఇతని ఈ విధమైనటువంటి భోజనములు ఇష్టపడేటువంటి వాడు కాదని గుర్తించింది ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ could know that as he is very God himself, he doesn't accept this non-vegetarian.
1: ఈ ఈశ్వరమ్మకు బదులు కొంత ఆమెకు తాళం వేస్తూ వచ్చింది పెద్ద బిడ్డ వెంకమ్మ అని.
0: The Venkamma also agreed with the views of Eeswaramma.
1: ఆ ఈశ్వరమ్మ వెంకమ్మ ఈ పిల్లవాడిని దగ్గర చేస్తూ నిరంతరం కూడాను దైవ పాటలు పాడుతూ పూచేటువంటి వాళ్ళు.
0: ఈశ్వరమ్మ వెంకమ్మ టుక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ సింగింగ్ ఆల్ డివైన్ సాంగ్స్ లల్లబేస్.
1: కనుక ఇలాంటి అభ్యాసంతో పెరుగుతూ వచ్చినటువంటి ఈ బిడ్డ కొన్ని దినములకు కొంచెం పెరుగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ లిసనింగ్ టు హోలీ సాంగ్ డివైన్ సాంగ్ the child started growing.
1: ఈ పనిలో పెడితే చదువు ఏమాత్రము నేర్చుకోలేడని ఈ పిల్లవాడి యొక్క తండ్రి అన్న శేషమరాజు పురవకొండకు తీసుకుని పోయాడు.
0: Thinking that it's not possible to have education here, the boy is taken to Urukonda by brother Seshamaraju.
1: ఈ బ్రదర్ యొక్క ఫ్రెండ్ అనేటువంటి ఆయన రామరాజు అనేటువంటి ఆయన ఉడిపికి తీసుకెళ్లాడు.
0: The friend of his brother Ramaraju has taken him to Udupi.
1: ఈ యొక్క హాలిడేస్ లోపల మహాబలిపురం కూడా పోయారు.
0: And as it happened to be the holidays, many people also accompanied.
1: బళ్ళారు తీసుకుని పోయి అక్కడి నుంచి కూడాను భగవత్ దర్శనం చేయించాలని లోపల విరూపాక్ష దేవాలయానికి వెళ్లాడు. విరూపాక్ష దేవాలయంలో అభిషేకం జరుగుతూ ఉండాలి.
0: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ అభిషేక దేర్ ఇన్ విరూపాక్ష.
1: కానీ అభిషేక సమయం లోపల విరూపాక్షుడు ఎక్కడికి ఎవరికి కనిపించలేదు.
0: And at the time of Abhishekha, they could not see.
1: ఆ గర్భగుడి లోపల ఈ పిల్లవాడు తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించాడు.
0: They observed the boy moving there in the sanctum sanctorum of this Virupaksha temple.
1: ఈ శేషమరాజు కోపం వచ్చింది.
0: శేషమరాజు was very angry.
1: వీరంత చాలా అతిగా ప్రసంగం చేస్తున్నాడు, దేవాలయంలో పిల్లల్ని ప్రవేశించడము చాలా పద్ధతి కాదు కదా, కనుక వీటిని బయట పంపించాలా అని తన కోపం వచ్చింది.
0: The brother was very much disturbed because the boy is found moving there in the temple there.
1: Hampi Virupakshamu kanipinchadu akkada.
0: And then he could see Virupaksha there.
1: Mari Saman daggara evaru unnaro chustamani Saman daggara chuttaniki vachadu.
0: Then he came out to know who is taking care of the
1: baggage. Aa Saman daggara satyame kurchunnadu.
0: There is the baggage, satyam was found there sitting.
1: లోపల పోయి చూస్తే ఆ విరూపాక్ష దేవాలయం లోపల సత్యమే కనిపిస్తున్నాడు.
0: ఇన్సైడ్ ది టెంపుల్ సత్యం వాస్ సీన్.
1: ఇది ఏం చాలా ఆశ్చర్యమా లేకపోతే నా పిచ్చితనమా అని ఆనందమానం చేసి భార్యను సామాన్ దగ్గరని కూర్చోబెట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ మచ్ సర్ప్రైజ్ నాట్ ఏబుల్ టు కంటెయిన్ వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెండ్ హి మేడ్ ద బాయ్ సిట్ అవుట్ సైడ్.
1: కనుక ఈ విధంగా వస్తుంటే వారి స్నేహితుడైనటువంటి రామరాజు ఆ యొక్క పిల్లవాడిని చూచాడు.
0: హిస్ ఫ్రెండ్ రామరాజు నోటీస్డ్ ద బాయ్ దేర్.
1: ఆ పిల్లవాడి చుట్టూ తల చుట్టూ కూడాను జ్యోతిగా వెలుగుతున్నటువంటిది తన కంటికి కనిపించింది.
0: అరౌండ్ ద హెడ్ ఆఫ్ ది బాయ్ హీ కుడ్ నోటీస్ ద ఆరా ద బ్రిలియంట్ లైట్.
1: అప్పటి నుంచి ఇతను ఎవరితోనో చెప్పలేదు.
0: అండ్ హీ డిడ్ టెల్ ఎనీబడి.
1: అసలు శేషమరాజుకి ఇవన్నీ అంటే చాలా అనుమానాలు.
0: శేషమరాజు ఈజ్ ఫుల్ ఆఫ్ డౌట్ ఆన్ ఆల్ దీస్ మ్యాటర్స్.
1: శేషమరాజుకి ఏమాత్రం చెప్పకూడదని భార్యాభర్తలు లోపల మాట్లాడుకున్నారు.
0: రామరాజు అండ్ హిస్ వైఫ్ డిటర్మిన్డ్ నాట్ టు టెల్ దీస్ థింగ్స్ టు శేషమరాజు బికాస్ హీ వుడ్ డౌట్.
1: తల్లి హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పంపించే సమయం లోపల ఈ పిల్లవాడికి ఏదైనా ఒక గుడ్డలు కుట్టించాలా అని ఆ యొక్క రామరాజు సంకల్పించుకున్నాడు.
0: యాజ్ వెకేషన్ కేమ్ టు ఎన్ ఎండ్ యాజ్ ద బాయ్ ఇస్ రిటర్నింగ్ హోమ్ రామరాజు వాంటెడ్ టు ప్రెజెంట్ హిమ్ న్యూ క్లోత్స్.
1: నాకు ఒక నిక్కరు ఒక షర్ట్ తీసుకుని వచ్చాడు.
0: A knicker and shirt are specially brought for him.
1: నేను ఇవి అంగీకరించలేదు.
0: భగవాన్ రిఫ్యూజ్ దెమ్.
1: నాకు ఇవన్నీ వద్దు అని తిరిగి బాగా పొట్టం కట్టి వాడి ఇంట్లో పనే పెట్టాను.
0: He said no and made them into a bag and gave him back return.
1: ఈ బట్టంతా ఇస్తే ఈ రకంగా అంగీకరించడం కొరికి ఏదైనా ఒక ఆనాడు పిల్లలందరికీ కాలర్ పిన్ అనేటువంటిది చాలా ఇష్టం.
0: As he refused the clothes, at least he wanted to present the collar pin. Which was a decorative.
1: శ్రీమంతులు అనేటువంటి వారి బిడ్డలకంతా కాలర్ కు ఒక పిన్ గుర్తించి దానికి బంగారు పిన్ వేసేటువంటి వారు.
0: ఆల్ రిచ్ పీపుల్ హ్యాడ్ దిస్ కాలర్ పిన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్.
1: అప్పుడు ఈ రామరాజు మేము ఉరవకొండకు బయలుదేరి వస్తుంటుంటే నాకు ఒక పిన్ వేశాడు.
0: As they were proceeding towards Gorakhunda, Ramaraju presented him this.
1: అప్పుడు ఈ దేహమునకు 10వ సంవత్సరం నిండుతూ ఉండాలి.
0: Bhagavan was aged 10 at that time.
1: ఆనాడు ఇంటికి వచ్చి పుస్తకాలు తీసుకుని స్కూల్ కు వెళుతున్నాడు.
0: And he was bringing home the books.
1: ఆ ఉన్నట్టు ఉండి కాలర్ పిన్ అక్కడ జారి పడిపోయింది.
0: All of a sudden the collar pin dropped.
1: అక్కడనే పుస్తకాలు పారవేశాడు.
0: And he dropped the whole bundle of books.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: నేను సాయిని తెలియము నిక్కమగలను.
0: Understand truly that I am Sai.
1: నేను సాయిని తెలియము నిక్కమగలను. మమద భాయము యత్నములు మానుకొను.
0: Know truly that I am Sai.
1: పాసే నాకు మీతో సంబంధం ఇంకా.
0: There is no more of connection between.
1: కాదు నన్ను బట్టి ఎటువంటి ఘనుడికైనా అని ఒక పద్యం చెప్పాడు.
0: Immediately he declared that understand that I am truly Sai. There is no more of connection. It is impossible for
1: him to know me. కొంచెం కవి.
0: And he is a poet, Sheshamraju.
1: ఆయన ఈ పద్యం అంతా కూడా బాగా చెప్పించడం వల్ల నవ్వినాడు. ఇది ఎవరో చెప్పించారు వీడికి, వీడికేమిటి ఈ మొహానికి ఇంత కవిత్వం వస్తుంది అని హాస్యం చేశాడు.
0: శేషమరాజు being a poet himself heard this composition and thought that it was given to him by somebody else, as a child is not capable of composing such a poem.
1: ఇంటికి వచ్చేసాడు.
0: And he returned home.
1: అప్పుడు ఆమె చెప్పింది, నాయన నీవు ఇంటి వెళ్ళదు, నీవెక్కడా పోకూడదు అన్నాను.
0: డోంట్ లీవ్ హోమ్ ఎట్ ఎనీ టైమ్.
1: ఈ దేహం పైన చాలా అభిమానం కలిగినటువంటి వారు ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు అనేటువంటి వాడు.
0: ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు affection for Bhagavan.
1: అతని పిల్లలు కూడా స్వామి అంటే చాలా అభిమానం.
0: His children also loved Bhagavan.
1: ఈ విధంగా స్కూల్ కు రాలేదని చెప్పి తల్లి గారికి చెప్పేటప్పటికే తల్లి గారు కారు వేసుకొని వచ్చేసి కారులో కూర్చోబెట్టుకుని తన కంపౌండ్ కు వెళ్లి తీసుకెళ్లాడు.
0: On coming to know that Bhagavan is not attending the school, the boys came along with the mother in a car.
1: ఎంతనో పుచ్చి పుచ్చి అడిగాడు, బాబు నీకు ఎందుకు ఈ విధంగా కలిగింది మనసు?
0: They went on asking.
1: ఇంట్లో ఎవరైనా వదినో అన్నలో ఏమైనా తిట్టారా కొట్టారా, ఎందుకు ఈ కారణం అని అడిగాడు.
0: Why have you left home? Have you been beaten? Have you been hurt by your people? Why have you left?
1: అప్పుడు అక్కడ కూడా ఒక కవిత్వం చెప్పాడు.
0: Then there was a composition.
1: ప్రాపంచిక సంబంధం పిన్నయి తొలగింది, క్షేత్ర దర్శనం కూడా చెల్లిని హంపింది, మాయ తొలగని గూడిని వీడక తొలియను.
0: The pin has been dropped there. There's no more of attachment. There's no more of connection between you and me.
1: ప్రాపంచిక సంబంధము ఒక చిన్న పిన్ను వంటిది.
0: The worldly relationship is like a small pin.
1: కాబట్టి ఆ పిన్ను నేను తొలగించుకున్నాను.
0: So that pin I dropped.
1: మాయ తొలగని గ్రహమును బాయగ తొలియను.
0: There's no more of illusion. Therefore I left.
1: నేను ఈ ఇంటిలో ఉండను.
0: I will not stay any longer.
1: అని బయలుదేరిపోతుంటే ఆ యొక్క ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు తన కారులో తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
0: And then as this had happened, హనుమంతరావు has taken Bhagavan in his car.
1: అక్కడ కూడా ఎవరింటికి నేను పోలేదు.
0: And Swami didn't go there.
1: ఆ హనుమంతరావు ఇంటికి కూడా నేను ప్రవేశించలేదు.
0: He didn't go into the house of హనుమంతరావు.
1: వారి ఇంటి ముందర ఒక పెద్ద ఒక రాయి ఉండేది, అది గుండు.
0: And there in front of his house there's a very big boulder.
1: ఆ గుండు పైన కూర్చున్నాను.
0: Swami sat on that.
1: ఆ గుండు పైన కూర్చొని ఎవరితోనో మాట్లాడలేదు. ఏమిటి ఈ పిల్లవాడికి ఈ విధమైన మార్పు కలిగింది అని అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: Everybody were very much surprised and very much worried watching the change in the.
1: సాయంకాలం స్కూల్ నుంచి శేషమరాజు ఇంటికి వచ్చాడు.
0: In the evening time శేషమరాజు returned from the school.
1: ఇంటికి వస్తూ వస్తూ తన వెంట తన తమ్ముడిని తీసుకుని రావాలని ఎంతనో ప్రయత్నం చేశాడు.
0: On the way back home he wanted to have his brother along with him.
1: ఈ పిల్లవాడు నేను రాను రాను అని మొండిపెట్టాడు.
0: This boy said I will not follow him.
1: అప్పుడు ఈ హనుమంతరావు, నాయన ఇప్పట్లో అతని పిల్లవాడిని ఏమి హింస చేయకండి, మా ఇంట్లోనే ఉండండి, తర్వాత కొంచెం శాంతపడిన తర్వాత నేనే తీసుకుని వస్తానని చెప్పాడు.
0: Then హనుమంతరావు said don't pester the boy, don't disgust him, let the boy stay with us for some more time until things pacify.
1: ఆ నాటి నుంచి ఆ గుండును నేను వదలలేదు.
0: But Bhagavan did not leave the spot.
1: ఎవరెవరో వచ్చారు, ఎవరు నీవు, దయం పట్టిందా, పిశాచం పట్టిందా, భూతమా పిశాచమా, ఎవరు నీవు అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: Many people visited him and started questioning, who are you? Are you influenced by any evil spirit?
1: నేను భూతము కాదు పిశాచం కాదు.
0: No, I am not a demon or an evil spirit.
1: నేను సాయిని తెలియము నిక్కమగను.
0: Understand truly that I am Sai.
1: నువ్వు సాయిబాబా అని మాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు సాయిబాబా అని పేరు ఎవరు కూడా వినలేదు.
0: Then they put a question, how do you know that you are Sai Baba?
1: 26 సంవత్సరం పూర్వము అనంతపురం జిల్లాలో సాయిబాబా అనే పేరే లేదు.
0: Nobody heard the name of Sai Baba in those days.
1: అప్పుడు ఒక ఎవరో పూలు తెచ్చుకొని వచ్చారు.
0: Somebody brought flowers with him.
1: ఆ పూలను తీసుకుని నేను ఇటు విసిరాను.
0: Swami sprinkled those flowers into the front.
1: ఆ పూలు విసిరేతరికి సాయి బాబా అనే అక్షరాలతో లేదు.
0: All the flowers formed into letters like this, Sai Baba.
1: ఆ పూలు అంతా కూడా ఒకదాని వెంట ఒకదాని వెంట సాయి బాబా అనే అక్షరాలు రాస్తూ పోయింది.
0: All the letters are arranged in a perfect sequential order.
1: ఆ గుండె నేటి కూడాను ఉరవకుండా ఉంటుండాలి.
0: A very boulder is present right over there even now.
1: ఇప్పుడు మన అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోపల ఆంజనేయుడు అని ఉన్నాడు.
0: There is Anjaneya in Anantapur district.
1: ఆయన సత్యసాయి ప్రెసిడెంట్.
0: He is the state president of Sat Sai Seva organizations.
1: ఆయన ఇప్పుడు ఆ గుండు పైన కూడాను ఒక పెద్ద మందిరం కట్టించేసి గొప్పగా క్షేత్రం బాధ చేసి దానికి ఒక పెద్ద హాల్ కట్టించాడు.
0: Now a big hall is constructed over there and a mandiram is built there.
1: అప్పుడు ఏది ఎంత సత్యమవుతుందని ఒక ఫోటో తీశాడు.
0: Then they wanted to know the truth.
1: నా ముందు ఆ గుండు ఉంది, గుండుకు పైన సాయిబాబా ఉన్నాడు.
0: There they could not see the boulder and Bhagavan on sitting on that.
1: అది ఫోటోలో అంతా వచ్చింది.
0: And they could see the photograph.
1: ఆ ఫోటోస్ అందరికీ పంచారు.
0: All the photos were distributed.
1: ఇది దిందినానికి అభివృద్ధి అవుతూ రావటం చేత
0: as this has been spread everywhere,
1: అన్ని పల్లెల వారు పట్టణాల వారు దయ్యాలు భూతాలు పిశాచులని అనేక బండు కట్టుకుని వచ్చేశారు.
0: And many people came over there. They started assembling over there.
1: ఈ పిల్లవాడు పొమ్మంటే పోతాయి ఈ దయ్యాలు.
0: And when this boy says to the evil spirit, let you go, it will leave immediately.
1: అని అనేక మందిని పిచ్చి వాళ్ళంతా తీసుకుని వచ్చారు.
0: Many mad people were brought there for
1: it. కానీ వారి నమ్మకం తగినట్టుగా ఆ వారిలో ఉన్నటువంటి పిశాచులంతా కూడాను వారిని వదిలిపోయినాయి.
0: In response to their faith, Bhagavan could cure their madness.
1: అప్పుడు ఇది సత్యమని అనేక మంది నమ్మినారు.
0: Then they could know, they could have full faith in this.
1: ఈ విధంగా ఈ సత్యం యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుతూ వచ్చింది.
0: This is the name and the fame of Satyam which went on spreading day by day.
1: ఇంకా శేషం రాజు తన దగ్గర పెట్టుకోవటం సాధ్యం కాదని చెప్పినని జాబు రాశాడు. అప్పుడు జాబులు కూడా చాలా కష్టమైనటువంటివి.
0: Then Seshamaraj thought it was very difficult to have him at home and he wrote a letter.
1: Venkamaraju Bukkapattanam santa ani somvaram santa kani velladu.
0: There is village fair there in Bukkapattanam and he went there.
1: Aa Bukkapattanam santaku pote akkada job chikkindi.
0: Then that fair he could receive the letter.
1: Aa job lopala neevu inka chanamaina kuda akkada nilchadaniki veelledu. Vinni pattukovatam aa sneha kaadu. Neevu tatchame vachi neevu intiki teesukoni povalsindi annadu.
0: Then the letter is clearly written, it's not possible to have him at home any longer. Better you take it.
1: Santa nunchi attane vachadu paapam.
0: And he came straight from the village fair.
1: Jobilo naya paisa ledu.
0: He was not having any money in his pocket.
1: శేషంరాజు అడిగాడు.
0: యా శేషంరాజు,
1: వీటి కోసం ఛార్జీకైనా నీవు ఇవ్వమని చెప్పాడు.
0: అట్లీస్ట్ యూ గివ్ మీ ద ఛార్జెస్.
1: ఛార్జీ ఇప్పించుకుని బస్సులో కూర్చోబెట్టుకుని వచ్చాడు.
0: అండ్ విత్ దిస్ మనీ హీ మేడ్ హిమ్ సిట్ ఇన్ ద బస్.
1: అది బుక్కపట్నంలో దింపేంత వరకు వస్తుంది ఆ బస్సు.
0: ద బస్ విల్ కమ్ డౌన్ టు బుక్కపట్నం.
1: పుట్టపర్తి ఎక్కడో వారికి తెలియదు.
0: అండ్ దే డోంట్ నో వేర్ పుట్టపర్తి.
1: అక్కడి నుంచి నడుచుకోవడం రావాలి.
0: అండ్ దే హావ్ టు వాక్ ఫ్రమ్ బుక్కపట్నం టు రీచ్ పుట్టపర్తి.
1: అప్పుడు పెద్ద వెంకమరాజు ఎంతో కష్టపడి చేతి పట్టుకుని చాలా తీసుకుని వచ్చాడు.
0: అండ్ పెద్ద వెంకమరాజు బ్రాట్ హిమ్ హియర్.
1: ఇంకా కొండమరాజు ఉంటున్నాడు ఆ ఇంటి దగ్గర.
0: అండ్ కొండమరాజు వాస్ దేర్.
1: ఆ కొండమరాజు అనేటువంటి ఆయన చాలా గొప్ప చాదస్తము.
0: కొండమరాజు ఈజ్ హైలీ ఆర్థడాక్స్.
1: ఈ దేవతలన్నా ఈ విగ్రహాలన్నా చాలా నమ్మకాలు అతనికి.
0: అండ్ హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఐడోలాట్రీ అండ్ ఐడల్స్.
1: ఆయన పెద్ద వెంకమరాజుని పిలిచి, వెంకప్ప నువ్వు వీణ్ణి ఏమాత్రం చెప్పద్దు, అడ్డు చెప్పద్దు.
0: And he said, don't object this.
1: ఇది ఏదో దైవ చింతనగా ఉంటుండాలి.
0: This appears to be some spiritual activity.
1: కొన్ని దినాలు నా దగ్గర పెట్టుకుంటాను అన్నాడు.
0: I want to have him for some time, he said.
1: ఆయన దగ్గర పెట్టుకుని ప్రొద్దున సాయంకాలం ఆయన తక్షణమే నన్ను చూసుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: And he has been taking care of Bhagavan for a couple of days during the period of his stay there.
1: ఈ లోపల ఈ అన్నదమ్ములకు కొంత వ్యత్యాసం ప్రారంభించింది.
0: In the meantime, there are some differences among the brothers.
1: పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు, వెంకటరామరాజు, వెంకట సుబ్బరాజు అని నలుగురు అన్నదమ్ములు.
0: There are four brothers.
1: వారు నలుగురు కూడా మేము వేరు వేరే పోవాలని కూర్చున్నారు.
0: They want to split. They want to come out of this joint family.
1: సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంతా ఇచ్చేశారు పోమని చెప్పాడు కొండమరాజు.
0: అండ్ కొండమరాజు డిస్ట్రిబ్యూటెడ్ అలాటెడ్ రూమ్.
1: అప్పుడు కొండమరాజు ఒక్కడే మాత్రమే నిలిచాడు.
0: ఓన్లీ కొండమరాజు రిమైన్డ్ ఆల్ అలోన్.
1: మరి నాన్న మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పని పెద్ద వెంకమరాజు అడిగాడు.
0: పెద్ద వెంకమరాజు కేమెన్ ఆస్ ఫాదర్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టే.
1: నాయన నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: సత్యాన్ని నా వెంట పంపించు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యు సెండ్ సత్యం విత్ మీ.
1: నేను సత్యము రెడ్డే ఉంటుంటాము అన్నాడు.
0: ఐ అండ్ సత్యం విల్ స్టార్ట్ లివింగ్ టుగెదర్.
1: అప్పుడు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను సత్యనారాయణ అని కానీ ఇంకే విధమైన కానీ పేరు పెట్టి చేయవారు. సత్యం సత్యం సత్యం.
0: They all addressed him as satyam satyam only in those days.
1: అప్పుడు ఆయన తీసుకుని పోయాడు.
0: And he took him.
1: ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: And Bhagavan stayed with him.
1: ఆయన సేవనంతా నేను చేస్తూ వచ్చాను.
0: And Swami was serving him, Kundamaraj.
1: ఈ విధంగా ఉంటుండగా కొన్ని దినములకు పూర్తి మార్పు కలిగిపోయింది.
0: In the meantime there was a total change.
1: ప్రొద్దున సాయంకాలం వెంకమ్మ మాత్రం వచ్చేటువంటిది.
0: Venkamma visited him both morning and the evening.
1: Satya, నీకేమైనా కలలు వస్తుంటాయా, నీకెవరైనా కపనంలో వస్తుంటారా అని ఈ విధంగా విచారణ చేసేటువంటిది.
0: Venkamma used to put questions like this. Do you have any dreams? Do you have any visions? వారికి
1: ఏమి నేను చెప్పేటువంటి వాడు కాదు.
0: Bhagavan never cared to reply her.
1: ఆమెకు కూడాను సాయిబాబా అంటే చాలా నమ్మకం.
0: Venkamma also had full faith in Swami.
1: అప్పుడు ఆ సాయిబాబా ఫోటో నాకు ఒకటి కావాలి సత్యం అన్నది.
0: And she said, I want a photo of Sai Baba.
1: నేను తీశాను, సాయిబాబా ఫోటో ఇచ్చాను.
0: భగవాన్ మెటీరియలైజ్ సాయిబాబా ఫోటో అండ్ గేవ్ హర్.
1: అంతవరకు ఏది వస్తుందో ఈ సాయిబాబా చేతిలో ఏమి చిక్కుతుందో ఎవరికి తెలియదు.
0: Nobody can imagine, nobody can estimate.
1: ఆ పటము తాను చచ్చేంతవరకు తన దగ్గరనే పెట్టుకుంది.
0: And the photo she kept with her.
1: మెత్తగా వెంకమ్మను పిలిచాడు కొండమరాజు.
0: కొండమరాజు calls her softly.
1: వెంకమ్మ,
0: వెంకమ్మ,
1: మన వాళ్ళందరూ కూడా చాలా అమాయకులుగా పోతున్నారు.
0: All our people seem to be very innocent.
1: ఈ సత్యమేకు శక్తి ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: They are not making an attempt to know the mystery and the power of
1: God. కేవలం దైవాంశ సంభూతుడిగా కనిపిస్తున్నాడు.
0: He is the very spark of the divine, the divinity.
1: ఆకలి అని చెప్పడు.
0: And he doesn't
1: say. నిద్ర అని చెప్పడు. ఈ ఆకలి తప్పుడు రెండూ లేకుండా నిద్రాహారం లేకుండా కాలం గడుపుతూ వస్తున్నాడు.
0: He has forsaken the food and the drink. He is never hungry. He is never thirsty.
1: నేను రాత్రి పండుకుంటే కొండమరాజు లేచి మెత్తగా తన నా దగ్గరికి వచ్చేసేసి ముక్కు దగ్గర ఏలు పెట్టి చూచేటువంటి వాడు.
0: అండ్ భగవాన్ టేక్స్ రెస్ట్ ఎవ్రీ నైట్. కొండమరాజు అప్రోచెస్ క్లోజ్లీ.
1: శ్వాస వస్తుందా లేదా అని.
0: అండ్ హి వాంట్స్ టు నోటీస్ వెదర్ ది చైల్డ్ ఇస్ బ్రీదింగ్ స్టిల్.
1: కడుపు లేయటము పోవటము ఇట్లాంటి ఏం కనిపించలేదు.
0: అండ్ హి కుడ్ నాట్ నోటీస్ ఎనీ బ్రీతింగ్ దేర్.
1: సోహం సోహం సోహం అనేటువంటిది కనిపిస్తుంటది కానీ ఏమి గాలి కూడా కనిపించడం లేదు.
0: హి కుడ్ నాట్ నోటీస్ ఎనీ బ్రీతింగ్. And he was very much surprised at it.
1: నా శరీరంకి ఏమైనా జబ్బు ఏమైనా ఉందేమో.
0: He thought that maybe the body is sick.
1: ఈ పరీక్షలకంతా నేను ఎందుకు పోవాలన్నాడు కూర్చున్నాడు ఊరికి.
0: And he doesn't want to bother about it and he remains silent.
1: రెండవ వారము కొండమరాజు ఇంటికి గుంపులు గుంపులు బయలుదేరి వచ్చారు.
0: Many many crowds gathered at the residence of Kondamaraj.
1: ఎందుకు అక్కడ కొండమరాజు ఇంటికి పోతున్నారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ కొండమరాజు ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడట, వాడ మనముడు ఉన్నాడట, వాడు దైవశక్తిగా కనిపిస్తున్నాడు, మాకందరికి కల్లో వచ్చాడు, మాకందరికి కల్లో చెప్పాడు అని అందరూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కొండమరాజు ఇంటికి వచ్చారు.
0: All the crowd started moving towards the residence of Kondamaraju. If anyone asks, where are you going? We have come to know that the divine child is born there.
1: హాలిడేస్ వచ్చింది, మరి శేషమరాజు పుట్టపర్తికి వచ్చాడు.
0: And it was the time that శేషమరాజు came to పుట్టపర్తి.
1: ఆయన కూడా చాలా డౌట్ వచ్చేసేసింది. కొండమరాజుతో పోట్లాడి మన ఇంటి దగ్గరికి ఎవరికి రాని కూడా చూసుకోమని చెప్పాడు.
0: అండ్ హి వాంటెడ్ కొండమరాజు నాట్ టు పర్మిట్ ఎనీబడీ టు విజిట్ దేర్ రెసిడెన్స్.
1: ఆనాటి పరిస్థితి లోపల చదువుకున్నటువంటి వారంటే చాలా గొప్ప కీర్తి పోషించేటువంటి వారు.
0: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్ హైలీ రెస్పెక్టెడ్.
1: అప్పుడు ఈయన ట్రైనింగ్ అయిపోయి వచ్చాడు, టీచర్ ట్రైనింగ్ అంతే.
0: శేషమరాజు జస్ట్ రిటర్న్ ఆఫ్టర్ ట్రైనింగ్.
1: ఆ శేషమరాజు అంటే గొప్ప చదివే అని భావించుకుంటూ వచ్చారు పల్లెలు వాడు.
0: ఎవ్రీబడి రెస్పెక్టెడ్ శేషమరాజు బికాస్ హి వాజ్ ఎడ్యుకేటెడ్.
1: అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు కొండమరాజుతో, తాత నువ్వు ఈ అబ్బాయికి ఎవరిని దగ్గర చేర్చనివ్వకు.
0: హి టోల్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్ డోంట్ పర్మిట్ ఎనీబడి టు.
1: ఇది ఏదో పిచ్చి మాదిరి పోతుంటున్నది.
0: ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ ది మ్యాటర్.
1: దీనికి ఒక హిస్టీరియా అని పేరు పెట్టాడు ఆయన.
0: అండ్ హి నేమ్డ్ ఇట్ యాజ్ హిస్టీరియా.
1: హిస్టీరియా అంటే భ్రమలు పోయినట్టుగా పోతుంటాడు.
0: It was all madness.
1: ఈ దైవశక్తి కాదు, ఏ యొక్క శక్తి కూడా కాదు.
0: He denied that.
1: అని ఈ విధంగా హాస్యం చేస్తూ వచ్చాడు.
0: And he made fun of the whole situation.
1: ఈ విధంగా చేస్తూ చేస్తూ వచ్చే కొద్దీ నిందనానికి పెరుగుతూ వచ్చింది ఈ మహత్యం.
0: But however, the miraculous power went on spreading in the vicinity.
1: అందరూ బండ్లు కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు.
0: All people assembled gathered.
1: ఆ ప్రజలంతా బండ్లు నిల్చేటువంటిది.
0: And all of them sat there every day.
1: దయ్యాలు భూతాలు అని కూడా ఓరుగోరు దయ్యం పట్టిందని ఓరుగోరు పోటాడుకోవటం, అరుచుకోవటము, కొట్టుకోవటము ఈ రకంగా జరిగింది.
0: Each one possessed by different spirits, they went on fighting with each other.
1: కనుక ఇది ఇంకా సాధ్యం కాదన్నారు. ఎవరో కదిరి దగ్గర ఒక పిచ్చిని పోగొట్టేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పారు.
0: Then they could come to know that there's one person there in Kadiri who would cure this madness.
1: అప్పుడు నన్ను ఒక బండి కట్టి బండి లోపల వెంకమ్మ కూర్చోబెట్టుకుని అక్కడ తీసుకెళ్లారు.
0: Bhagwan is taking the cart along with Venkamma to that place.
1: వెంకమ్మ ఒక నిమిషం కూడా నన్ను వదిలేటువంటిది కాదు.
0: Venkamma was never away from Bhagwan even for a minute.
1: ఆ కదిరి దగ్గర తీసుకుని పోయారు.
0: And they has taken him.
1: అక్కడ ఒక పెద్ద తాగుబోతు.
0: And that gentleman there is a drunkard.
1: వాడు ఊరికి తాగి పడిపోతుంటాడు. ఈ పిల్లవాడికి పిచ్చి పట్టింది.
0: అండ్ హీ థాట్ దిస్ బాయ్
1: ఈ పిచ్చిని నేను వదిలి పెడతాను అని చెప్పి కావలసినట్టుగా కొట్టాడు.
0: అండ్ హీ హస్ బీటెన్ దిస్ బాయ్
1: దేహం అంతా బొజ్జలు అనగా గుండు కొట్టాయి.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బాయిల్స్ అండ్ స్వెల్లింగ్స్ ఎవ్రీవేర్.
1: ఇంకా ఏమాత్రం సాధ్యం కాదనుకున్నాడు. ఒక పాయిజన్ విషయం తెచ్చి కన్నుల్లో వేశాడు.
0: అండ్ దెన్ హస్ కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ హీ జస్ట్ హస్ పుట్ సమ్ పాయిజన్ ఇన్ ది ఐస్.
1: ఈ కన్నుల మంటకైనా కూడాను తాను అంగీకరిస్తాడేమనుకొని తాను చేశాడు.
0: హి ఎక్స్పెక్టెడ్ దిస్ బాయ్ వుడ్ కన్విన్స్ ది ట్రూత్ బికాజ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్.
1: నేను సాయంకాలమే వెంకమ్మ దగ్గరికి పోయి పేడ తీసుకుని వచ్చి పేడ రసం తీసి ఈ కంట్లో పోయమని చెప్పాను.
0: అండ్ ది ఈవినింగ్ భగవాన్ వెంట్ అండ్ టోల్డ్ వెంకమ్మ దట్ ద డంగ్ షుడ్ బి కలెక్టెడ్ అండ్ ఇట్ షుడ్ బి స్క్వీజ్డ్ అండ్ ది జ్యూస్ మే.
1: అది ఒక రాత్రి పోసింది, రెండవ దినంకే కన్నులు తెల్లగైపోయాయి.
0: నెక్స్ట్ డే ది ఐస్ వర్ బ్రైట్ అండ్ బ్రిలియంట్.
1: ఈ విధంగా ఎంతెంత కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చినప్పటికీ దానికి తగినటువంటి ఒక పరిహారం నేను ఆమెతో చెప్పి చేయించుకుంటూ వచ్చాను.
0: భగవాన్ వాస్ పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ష్ టెస్ట్ బట్ ద రెమిడియల్ మెజర్స్ వాస్ గివెన్ బై భగవాన్ టు వెంకమ్మ అండ్ హ్యాడ్ క్యూర్.
1: ఇది సాధ్యం కాదని తల బాగా నున్నగా కొరిగించారు.
0: And then thinking it no more could be done, the head was cleanly shaven.
1: Baga free putti chesesi itu atu kotra kosadu gattito.
0: And with the knife few marks were made on the head.
1: Taranta raktam kartundadi.
0: And there's heavy bleeding.
1: రక్తం కారుతమే కాకుండా పుండు మాదిరి కనిపిస్తుంది.
0: అండ్ ఇట్స్ ఆల్ అపియర్ టు బి ఎ బాయిల్ దేర్.
1: దాన్ని పదరువులు కింద పెట్టి కూర్చోబెట్టి పైన నుంచి దోని లోపల నీళ్లు పోసేటువంటి వారు.
0: యాడింగ్ టు దాట్ దే పోర్డ్ వాటర్ పాట్స్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ వాటర్ అంతా దీని పైన పోస్తుంటే అది పొక్కు కట్టేటువంటిది కాదు, ఇంకా బాగా పిచ్చుకునేటువంటిది.
0: ద బర్నింగ్ వుడ్ కంటిన్యూ అండ్ దట్ ఇంజరీ వుడ్ స్ప్రెడ్ మచ్ మోర్.
1: ఇది కూడా ఇంకా సాధ్యం కాదన్నాడు. ఆ తలపైన నిమ్మకాయలు కోసి నిమ్మరసం పోసి బాగా తిక్కుతూ వచ్చాడు.
0: Because he doesn't want to give up the hopes and he applied lime on the head.
1: ఆ విధంగా పోస్తూ వచ్చేటికి ఈ బాధను చూడలేకపోయింది వెంకమ్మ.
0: వెంకమ్మ కుడ్ నాట్ సీ దిస్ సీన్ ఎనీ లాంగర్.
1: ఇదో రాత్రి ఏదో ఒక బండి వాడిని మాట్లాడుకుని ఆ బండిలో నన్ను పడేసుకుని తిరిగి పుట్టబర్తికి వచ్చింది.
0: ఓవర్ నైట్ షీ బ్రాట్ స్వామి ఇన్ ఎ కార్ట్ అండ్ రీచ్డ్ పుట్టబర్తి.
1: సరే ఏం చేసినా కానీ సాధ్యం కాదని చెప్పినని నట్టే పడిపోని అని విడిచిపెట్టారు.
0: And they have given up hopes because they found that they
1: అప్పుడు ఆ దినదినములకును ఈ సాయి మహత్యం అనేటువంటిది ప్రబలమవుతూ వచ్చింది.
0: The greatness of Sai has spread by that time all over in every village.
1: Dinam vastunte intlo undeetundi vaadu kuda veelu kaledu.
0: And it is not possible for the householders to manage the crowd.
1: Appudu Pedda Venkam Raju em chesadu, oka bestwaram matram randi.
0: And Pedda Venkam Raju decided let you come on Thursdays.
1: Bestwaram matram randi ani cheppedappudiki andariki chaala bhayam esindi.
0: And people were very much afraid to hear this announcement.
1: Ayyo maa raugalu parichipothunnayi bestwaram manaku mem ettinchedi ani andaru potaadtu vacharu.
0: They went on arguing because they didn't appreciate this as an announcement because they could find a cure in the hands of Swami.
1: Evi sadhyam kaaledu.
0: Well, they could not convince him.
1: Appude tirigi Subbamma pilchi.
0: Then Subbamma called him close.
1: Kaanam Subbamma pilchi.
0: And she called him close by.
1: Venkappa, neevu aa intilo aa pillanu pettukoni neevu bratakalevu.
0: He said, Venkappa, you cannot have this boy any longer.
1: Aa abbayini maa intiki pampinchu.
0: You send that boy to our residence.
1: Nenu chusukuntanani.
0: I will take care of him, she said.
1: Vaadi bhojanam kavalsinatvanti nenne chusi pettananni.
0: And she said, I will serve him food and I will give him what all that he needs.
1: Inka gramamlo unnatvanti brahmanandaru kudanu ee Subbamma paina desham muttaru.
0: All the brahmins in that village, they were very angry with Subbamma.
1: Subbamma brahmanu.
0: Subbamma is a brahmin.
1: Ee Sai Baba sudrudu.
0: సాయి బాబా ఇస్ క్షత్రియ.
1: ఈ శూద్రుని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుని అన్ని విధాల భేదం లేకుండా చూసుకుంటాంది. ఈమె ఇంటికి ఎవరు పోకూడదు అని.
0: సో యూ కెనాట్ హ్యావ్ ఎ నాన్ బ్రాహ్మణ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ.
1: అప్పుడు అందరూ ఆమె పైన కూడా ద్వేషం పోయారు.
0: అండ్ దేర్ ఫోర్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ హర్.
1: ఆమె చెప్పింది, నాకు బిడ్డలు లేరు.
0: I don't have children.
1: నా బిడ్డను మీకు తీసుకోండి అని కానీ మీ బిడ్డను మాకు ఇవ్వండి అని కానీ నేను ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు.
0: In fact, I don't need to ask for a boy.
1: మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఈ సత్యాన్ని మాత్రం నేను వదలను.
0: You may do anything what you want, but I will not leave this boy.
1: ఈ విధంగా జరుగుతుంటుంటే ఇక్కడ పల్లె లోపల ఈ మాల ఇండ్లు అని కొన్ని ఉన్నాయి.
0: And there are some residences of untouchables in those days.
1: ఆ హరిజనులు అంతా కూడా స్వామి అంటే చాలా ప్రీతి.
0: All those Harijans loved Swami.
1: ఆ హరిజనులందరూ వాళ్ళ ఇంట్లోకి తీసుకుని పోతూ వచ్చారు.
0: అండ్ దే ఇన్వైటెడ్ స్వామి టు దేర్ హౌసెస్.
1: ఆ తీసుకుని పోతుంటే సమయంలో నేను అబ్బాయిని వదిలిపెట్టి ఒక నిమిషం కూడా ఉండను అని సుబ్బమ్మ కూడా నా వెంట వచ్చింది.
0: సుబ్బమ్మ సెడ్, ఐ విల్ ఫాలో దిస్ బాయ్ బికాజ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు లీవ్ హిస్
1: ఫాదర్. ఆమెకు 65 ఏళ్ళు.
0: అండ్ షీ 65 ఇయర్స్.
1: ఈ సాయిబాబాకు 11వ సంవత్సరము.
0: The age of Sai Baba was 11 years at that time.
1: Aa biddala maadiri chusukuntoo vachindi.
0: And she has taken care of Bhagwan as her own son.
1: Ooranta aame pai desham poonaru.
0: The whole village was turned against her.
1: Emaina poni.
0: Let anything happen.
1: Katte gadibidi talli tammullu kudanu desham poonaru.
0: And in fact even the mother and the other people have turned into enemies.
1: Daivam yokka neeki annitiki ilanti adle jarugutu untayani aame uhinchindi.
0: In the path of divinity there will be so many obstacles along the way.
1: Enni deshalaina jaragani.
0: There may be utter total hatred.
1: నేను ఈ అబ్బాయిని మాత్రం వదలను.
0: But I will not leave this boy.
1: మీరు నన్ను వదలకొని ఏమైనా చేసుకోండి.
0: You may leave me, you may do whatever you like.
1: అని ఆమె ఒక పట్టుదల పట్టింది.
0: She determined to have the boy with her.
1: ఆ విధంగా పట్టు పట్టేటప్పటికి
0: with that strong
1: ఇంకా ఆమె ఇల్లు కూడా పట్టు లేకుండా జనాలంతా వచ్చారు.
0: And her house also was overcrowded.
1: ఈ విధంగా వచ్చిపోయేటప్పటికి వెంకమరాజు చూచాడు, అమ్మా మా నుంచి మీకెందుకు, మీ నుంచి మాకెందుకు ఈ ద్వేషమే వద్దు, ఎవరు వద్దు, ఒక ఇంటిలో పెట్టేసేసి అబ్బాయిని మీకు వేసి పెడదాం.
0: వెంకమరాజు కేమ్ అండ్ సెడ్, వై షుడ్ యు బి పుట్ టు ఇన్కన్వీనియన్స్, వై షుడ్ యు ఆల్సో ఫీల్ ఇన్కన్వీనియన్స్.
1: అప్పుడు సుబ్బమ్మ గోపాలస్వామి గుడి అని ఇక్కడ ఒకటి ఉంది సత్యమ్మ గుడికి వెనకల, అక్కడ చిన్న భూమి ఇచ్చింది.
0: యు నో దేర్ ఇస్ గోపాలస్వామి టెంపుల్ దేర్ ఇన్ ద విలేజ్.
1: అక్కడ చిన్న రూమ్ కట్టాడు.
0: A small room was built.
1: ఆ సుబ్బమ్మ కూడా సహాయం చేసింది.
0: సుబ్బమ్మ ఆల్సో కంట్రిబ్యూటెడ్.
1: ఆ రూమ్ లోపల కూర్చోబెట్టేమని తలుపులు వేయటం నాకు.
0: And then they made the boy sit there and the door was locked.
1: తలుపులు వేసేటప్పటికి నేను ఎట్టునో తప్పించుకొనిపోయి కొండపైన పోయి కూర్చునేవాడిని.
0: Though the door was locked, Swami could go over there and sit on the mountain top.
1: తాళం చూస్తే తనంగా ఉంటుండాది, పిల్లవాడు బయటకు పోయాడు, ఎట్ట పోయినాడు.
0: The door is locked in safety and safe custody, but the boy was missing there.
1: ఈ విధమైనటువంటి ఆశ్చర్య దినదినానికి జరుగుతూ వచ్చింది.
0: So many things, miracles happened.
1: ఒకనాడు
0: వన్ డే
1: పట్టలేనటువంటి కోపం చేత మా బ్రాహ్మణ యొక్క కులాన్నంతా నాశనం చేసి పెడుతుండది సుబ్బమ్మ అని.
0: బికాస్ మెనీ పీపుల్ వర్ యాంగ్రీ విత్ సుబ్బమ్మ బికాస్ షీ వాజ్ ఎంటర్టైనింగ్ ఎ నాన్ బ్రాహ్మణ్.
1: అప్పుడు నాకేదో ఒకటి విషం పెట్టాలా అని ప్రయత్నం చేశారు.
0: అండ్ ది విలేజర్స్ డిటర్మిన్ టు పాయిజన్ ద బాయ్.
1: ఇవ్వడంటే నాకు చాలా ఇష్టం.
0: ది వడా సౌత్ ఇండియన్ ప్రిపరేషన్, స్వామి లైక్స్ దెం వెరీ మచ్.
1: ఆ వడ చేసి ఆ వడల లోపల కొంచెం పాయిజన్ పెట్టి
0: దే మిక్స్డ్ పాయిజన్ ఇన్ దిస్ వడాస్.
1: నన్ను వారింటికి భోజనాన్ని పిలిచారు.
0: అండ్ దే ఇన్వైటెడ్ భగవాన్ ఫర్ లంచ్.
1: సుబ్బమ్మ చెప్పింది స్వామి వద్దు వద్దు వద్దు వద్దు అని.
0: సుబ్బమ్మ వార్న్డ్ హిమ్, స్వామి డోంట్ గో దేర్.
1: కానీ నేను పోతానని చెప్పిపోయాను.
0: భగవాన్ సెడ్, yes, I will certainly go.
1: అవి రెండు కలిపేసి పెట్టేటప్పటికి విషం ఉన్నది మాత్రమే నేను తిన్నాను, విషం లేని వడలంతా వదిలిపెట్టాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ ఈటెన్ దట్ వడ విత్ పాయిజన్ and did not touch those without poison.
1: Idantha oorlo andariki telisipoyindi.
0: Everybody in the village could come to know.
1: Idi emi veelu kaadu ani cheppani oorlo kochu pallello anta kodukochu varuku communist congress lo ilanti anta untuntai.
0: In villages there are so many people of different parties, political groups.
1: Appudu okaru aa intiki aggi pettinchadani ani prayatnam chesaru.
0: And in fact some made an attempt to set this house in on fire.
1: అది ఎలాంటి ఇల్లు?
0: ఇట్ వాజ్ ఎ థాచ్డ్ షెడ్.
1: అది గడ్డితో కప్పినటువంటి ఇల్లు.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డ్రై గ్రాస్.
1: కానీ రాత్రి లోపల ఆ గడ్డి ఇంటికి అగ్గి పెట్టారు నాలుగు తూర్లు.
0: ద హోల్ హౌస్ వేర్ భగవాన్ స్టేడ్ దేర్ వాజ్ సెట్ ఆన్ ఫైర్. ఇట్ వాజ్ బర్న్డ్.
1: బాగా మండుతూ ఉండాలి ఈ యొక్క నిప్పులు.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్.
1: కానీ లోపల సాయిబాబా ఏమైనాడు అని చాలా మంది తీస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు.
0: But everybody was fear stricken because they wanted to know what happened to Sai Baba there.
1: Kontha sepatiki pedda varsham kurchindi.
0: Immediately just then there was heavy rain.
1: Aa chuttu aa inti paina maatrame kurchindi varsham.
0: The rain was there just on the top of the house only.
1: Aari payindi.
0: And subside the whole
1: prathunne pada venkamma, Eesharamma, Subbamma andaru yerchukuntu vachesaru.
0: The fire was extinguished over there. Next morning, Venkata.
1: ఏ దుర్మార్గులో ఏ దుష్టులో ఈ విధంగా కాన్రానేటువంటి అంత చేస్తున్నారు.
0: Some evil minded people, some must have plotted against Swami.
1: పైన అంతా కూడా ఖాళీ అయిపోయింది.
0: And the whole thing was empty then.
1: గోడలు మాత్రం కనిపిస్తున్నాయి.
0: Only the walls were noticed.
1: ఏదో రాళ్ళంతా వేసుకుని ఎక్కి చూచారు.
0: And they just climbed the stones over there.
1: నిద్రపోతూ ఉన్నాను.
0: And they could see Swami there taking rest.
1: స్వామికి ఏవి కాలేదు.
0: Nothing had happened to Swami.
1: అప్పుడు ఆ బీగం కొట్టేసేసి
0: అండ్ దెన్ దే హావ్ జస్ట్ బ్రోక్ ఓపెన్ ద లాక్.
1: సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని పోయింది.
0: అండ్ సుబ్బమ్మ హాస్ టేకెన్ భగవాన్ టు హర్ రెసిడెన్స్.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు సివియర్ టెస్ట్
1: సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు.
0: దెన్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాయిబాబా ఫ్రమ్ దెన్ ఆన్ వర్డ్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి
0: as things went on like this
1: ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తులు అని బయలుదేరాడు.
0: There was present one devotee of Sai Baba there in Pirigunda.
1: ఇప్పుడు కూడా చాలా మంది సాయి బాబా నేను సాయి బాబా నేను చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు.
0: You come across many people calling themselves Sai Babas.
1: నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది.
0: There are people some have the same hair.
1: గౌను వేసుకునేది.
0: Same style of dress.
1: ఈ విధంగా సాయి బాబా అని తిరుగుతూ వచ్చారు.
0: They also call themselves as Sai Baba.
1: నేను చెప్పాను పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా?
0: Mere having a name, can it be?
1: ఇది ఎవరో చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదు అని చెప్పారు.
0: It is all cheating. You don't need to go anywhere.
1: ఈ విధంగా జరిగి జరిగి కట్టే సత్యం తెలుసుకున్నారు.
0: People could know the truth ultimately.
1: అప్పుడు కనవ సుబ్బమ్మే ఓ చిన్న నాలుగు గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు.
0: It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది.
0: Since then, Bhagavan started visiting Bangalore.
1: ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి ఎటువంటి పద్ధతిలో జరగండి కానీ పుట్టబట్టి మాత్రం వదలకూడదు అన్నారు.
0: And Venkamma and Eeswaramma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this puttaparthi.
1: అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను.
0: Then Bhagavan promised her.
1: నేను పుట్టబర్తిని వదలను.
0: I will never leave puttaparthi.
1: నేను ఇక్కడే ఉంటాను.
0: I will stay here permanently.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి డివిజన్ రాణి అని ఇంకో రాణి అని మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకుని వచ్చారు.
0: And many people of royal families started visiting this place.
1: చిత్రావతి నది ప్రవహించేటువంటిది.
0: And you know that Chitravati river was in full.
1: దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకుని వారు దాటి వచ్చేటువంటి వారు.
0: They have to cross this river to reach this place.
1: ఇట్టు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి
0: that was the level of the
1: ఎవరు ఏ అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది.
0: It was not possible for anybody to object them.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికి
0: things had happened like that.
1: తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు.
0: And they could know the effect, the training of the mother, the influence.
1: అదే విధంగానే ప్రతి మహనీయుని యొక్క దీనికి కూడాను తల్లులు చాలా ప్రోత్సహించి ఈ పవిత్రమైన మార్గాన్ని ప్రబోధించేటువంటి వారు.
0: Likewise, it is the spiritual training of the mother given to the child that would make him great.
1: Kausalya ji mama ame entano prarthana chesi kattagadapatiki putti Sri Ramunni penchi thanoka mahaniruga chesadu.
0: And in fact the mother who made Sri Rama the divine incarnate because of his mother.
1: Sita mateni amiku kamadalu puttetapatiki vaadu kuda edho oka దైవం సంబుద్రాన్ని వాడికంతా కూడా పూజలు చేస్తూ
0: వచ్చారు.
1: ఇదే విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకుంటూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ వర్చువస్ విమెన్ ఇన్ దోస్ డేస్ దేర్ ట్రైనింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ చిల్డ్రన్ హూ కుడ్ బికమ్ సుప్రీం.
1: ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు.
0: Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi.
1: Evaraina sare ikkada raavasindi kaani nenu ekkadiki poi sthiranga nivasam cheseledu.
0: Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere.
1: Kanukane patti danikudunu avatar tattvam ante puttina sthanani vadalakoddu.
0: Avatar, the nature of avatar is to stay there where the birth has taken place.
1: ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును బ్రతకవచ్చును.
0: If you remove the growing plant here, transplant it somewhere
1: else, it may grow. అదే విధంగానే సత్య సాయి బాబాని అక్కడ ఇక్కడ పెట్టింటే ఇది బ్రతికేటువంటిది కాదు.
0: So the Sathya Sai Baba is not willing to be shifted.
1: ఎక్కడ పుట్టిందో అక్కడనే పెరగాలి.
0: This incarnation grows where it is born.
1: కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది.
0: దిస్ పుట్టపర్తి హాస్ బికమ్ ఏ పిల్గ్రిమ్ సెంటర్ బికాజ్ భగవాన్ కంటిన్యూ టు స్టే హియర్.
1: బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు
0: హై స్కూల్ వాస్ బిల్డ్ దేర్ బుక్కపట్నం
1: ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు.
0: దే వాంటెడ్ సమ్ ప్రేయర్ సాంగ్ టు బి కంపోజ్డ్.
1: అది ఏమి నేనే రాసిచ్చాను.
0: దట్ ప్రేయర్ సాంగ్ వాస్ కంపోజ్డ్ బై భగవాన్ హింసెల్ఫ్.
1: రాసి దానికి పుట్టపర్తి వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకొచ్చాను.
0: దట్ కంపోజిషన్ క్లియర్లీ స్పీక్స్ ఆఫ్ హిస్ డిటర్మినేషన్ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
1: అప్పుడే ఇది నన్నంత పాడుకుంటూ వచ్చారు.
0: అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ సింగింగ్ ది కంపోజిషన్.
1: అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుధి తవ ఉదారవాణి హిందు బౌద్ధ సిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగార్హతైదవాద జయ గణ మంగళదాయకదే భారత భాగ్య విదాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చారు.
0: That is a song composed by Bhagavan, which was very well sung and became very popular all over the area, which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West.
1: Kanuka, idi puttapatti anetuvadi daniki peru kuda raavadaniki chaala vichitramaina charitra unnai.
0: This very name puttapatti has got a glorious history behind it.
1: Ee vidhanga charitralanta nenu bayata petti
0: all the history has been revealed.
1: Ee puttapatti naadu koppa kshetramga maarustu vachanu.
0: This puttaparthi has become a mighty greatest
1: yavaru enaati kudunu deeni maarchadaniki veelu kaadu.
0: Nobody can change it.
1: Idi ee vidhanga jarugutu vachadamane ee puttaparthi anetuvanti chaala goppa peru prakhyati pondindi.
0: Puttaparthi is highly reputed internationally.
1: Ee vidhanga tallulu poojalu cheyatam chetane తల్లి యొక్క ప్రోద్బలం చేతనే తల్లి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి.
0: Likewise, depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child.
1: కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు.
0: We should never criticize our parents.
1: తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను హాస్యంగా పలకకూడదు.
0: We should never make fun of our parents.
1: తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటది.
0: The power of the mother is right there in her heart.
1: మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి.
0: You should revere your mother.
1: ఆమె యొక్క కీర్తి మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది.
0: It is only her greatness that would make
1: వాళ్ళకి చదువులు సంజయులు ఉండనక్కర్లేదు.
0: They may not be educated.
1: అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టపర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది.
0: Uneducated mother Ishwaramma has given birth to the Lord God.
1: కాని ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు.
0: But today what's happening elsewhere? People are
1: ఈశ్వరమ్మ పేరు మర్చిపోతున్నారు.
0: They are forgetting their native land.
1: ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు.
0: People have forgotten Ishwaramma, but Ishwaramma's child Bhagavan is praised.
1: ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where is Bhagavan when there is no Ishwaramma?
1: కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి.
0: Therefore one should uphold, one should revere, adore.
1: తల్లిని మనం ఏమాత్రం కూడా కించిత్తుపరచకూడదు.
0: You should never insult your parents.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము.
0: This has been the message in the life of Bhagwan Sri Satyasai Baba.
1: ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటుంది.
0: This another thing that had happened.
1: పాత మందిరం అని ఉంటుంది గోపాల స్వామి పక్కన.
0: Near Gopal Swami temple there is పాత మందిర్ there in the village.
1: అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది.
0: There is an ant hill, small ant hill there.
1: ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది.
0: The name is because of the snake there in that ant hill.
1: తిన్నము గొల్లలు తమ గోవులను తీసుకుని పోయేటువంటి వారు.
0: All cowherds take their cows to that
1: ఒక కౌ మాత్రము తప్పించుకుని ఆ పుట్ట దగ్గర పోయేటువంటిది.
0: But one cow escaping the crowd was very close to the ant hill.
1: దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది.
0: The snake used to draw the milk out of the udder of the cow every day.
1: పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వాడు.
0: It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow.
1: ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గర పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు.
0: Watching this, some villagers have decided to kill this snake.
1: అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు.
0: As the snake was taking the milk out of the cow, some have hit it with a stone.
1: అప్పుడు ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది.
0: And the snake cursed.
1: ఈ గ్రామం లోపల గొల్లలు గాని గోవులు గాని బ్రతకడానికి వీలు ఉండదు.
0: Then the snake curse is not possible for cowherds or cows to live.
1: అందువల్లే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ప్రక్కన ఉండేటువంటి మన గోకుల మంచుడు అక్కడ ఇండ్లు కట్టుకున్నారు.
0: That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam.
1: దాని పేరే గోకులం.
0: Their name is Gokulam.
1: వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి?
0: What is the reason why they come here?
1: వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ.
0: Because the cows cannot live any longer because the curse of the snake.
1: కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాలస్వామిగా మారిపోయింది.
0: And the very stone pelted at the snake is now Gopalaswami temple.
1: కనుక ఈనాడు గొల్లలందరూ కూడాను ఎవరు పుట్టపత్రి ఉండేటువంటి వారు కాదు.
0: Cowherds, boys, they don't stay here, they don't leave their families.
1: సాయంకాలం అయ్యేటప్పటికే వారు గోకులం వచ్చేటువంటి వారు.
0: By the evening they return back to Gokulam.
1: పుట్టపత్రి మాత్రం నిద్ర చేసేటువంటి వారు కాదు.
0: They don't spend their night here.
1: ఈ విధంగా కొన్ని కొన్ని శాపముల వల్లను కొన్ని పాపముల వల్లను జరుగుతూ వచ్చినటువంటిది.
0: This had happened because of the curses and the sins committed.
1: కనుక మీకు ఎక్కువ చెప్పి చాలా బాధ పెడుతున్నానేమో.
0: భగవాన్ మే బి గివింగ్ యూ ట్రబుల్ బై టెలింగ్ ఆల్ దిస్.
1: ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను.
0: భగవాన్ డిసైడెడ్ టు సే టు టెల్ us who Sai Baba is, what this Puttaparthi is, their significance.
1: కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి.
0: And there's a lot of history behind it.
1: తమాష కిందకి పేరు పెట్టుకున్నటువంటివి కాదు ఇది.
0: It is not just the name given.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు.
0: Many great people visited this place.
1: చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపత్రి వచ్చి నిచ్చేవాడు.
0: Many rich people, jamindars visited this place.
1: ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్, ది గ్రేట్నెస్ ఆఫ్ ది పుట్టపర్తి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: మైసూర్ మహారాజా వాళ్ళు కూడా వచ్చారు.
0: మైసూర్ మహారాజా విజిటెడ్ దిస్ ప్లేస్.
1: మహారాజా తల్లి చాలా మడి మనిషి.
0: అండ్ ద మదర్ ఆఫ్ మైసూర్ మహారాజా ఇస్ హైలీ ఆర్థడాక్స్.
1: ఆ కర్ణాటకపల్లి దగ్గర కారు దిగి
0: వుడ్ గెట్ డౌన్ దేర్ కర్ణాటకపల్లి.
1: దాని పైన పట్ట వేసుకుని ఎవరి పాదములు పెట్టినటువంటి చోట్ల తన పాదం పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చింది.
0: అండ్ జస్ట్ ప్లేసింగ్ హర్ ఫుట్ స్టెప్స్ ఆన్ దిస్ క్లాత్ షుడ్ వాక్ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
1: ఆ విధంగా నడుచుకుని వచ్చేసేసి పుట్టపర్తిలో చేరిపోయేటువంటి వాళ్ళు.
0: అండ్ దట్స్ హౌ పీపుల్ రీచ్ దిస్ ప్లేస్ పుట్టపర్తి.
1: ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి పండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి.
0: పుట్టపర్తి హాస్ బీన్ విజిటెడ్ బై వెరీ గ్రేట్ పీపుల్. People received the services of Puttaparthi.
1: Sri Puttaparthi nenudu kaapadunni mimmunappudu karunakarudu chebatti mimmu prosunu ebattanu maragakonda erugumba baba.
0: The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment.
1: Ee vidhanga enniyo kirtana panchindi.
0: In fact, many things had happened.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు.
0: యు ఆర్ రియల్లీ లక్కీ అండ్ ఫార్చునేట్.
1: మీరు చాలా అదృష్టవంతుడు.
0: యు ఆర్ లక్కీ, మెరిటోరియస్.
1: స్వామితో ఆడటం, పాడటం, కూర్చోవటం, నేర్చడం అన్ని కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ భగవాన్, టాకింగ్, కన్వర్సింగ్, టచింగ్, లాఫింగ్, స్మైలింగ్.
1: మీతో సాయి, సాయితో మీరు.
0: యు ఆర్ విత్ సాయి అండ్ సాయి ఇస్ విత్ యూ.
1: కలుగునే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను.
0: భగవాన్ డిక్లేర్స్ నౌ ఐ అండ్ యూఆర్ వన్.
1: కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు.
0: నెవర్ గివ్ అప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
0: గాడ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దైవం యొక్క శక్తి సామర్థ్యం ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: నోబడీ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: అది అనుభవించుకుంటూ రావాలి.
0: You have to experience that song.
1: కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Therefore, grow more of faith in God.
1: ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు, పుట్టపర్తి యొక్క పేరును, ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి.
0: Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi.
1: ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను.
0: A small point wants.
1: పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ.
0: All boys come here.
1: కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా వెంకటనం చేసుకుంటూ ఉండారు.
0: బట్ సమ్ వాంట్ టు గో ద ఫాలోయింగ్ డే.
1: కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు.
0: బట్ యు మే నోటీస్ వన్ ఇంపార్టెంట్ థింగ్
1: హియర్. పుట్టబర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరిండకు.
0: Boys don't go.
1: ఏదో కొంతమంది మాత్రమే వెళుతుంటారు.
0: Only very few go.
1: అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి.
0: Most of the boys want to stay here, spend their vacation.
1: చాలా మంది విద్యలంతా అయిపోయి MBA కూడా పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా వందల మంది ఇక్కడే ఉన్నారు.
0: There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here.
1: దీనికి కారణం ఏమిటి?
0: Why?
1: ఇది ఒక మ్యాగ్నెట్.
0: భగవాన్ ఇస్ ద మ్యాగ్నెట్ దట్ హస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యు హియర్.
1: అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే.
0: ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ గాడ్.
1: దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు.
0: గాడ్ ద మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుకనే గాడ్ అనేటువంటి మిమ్మల్ని అన్ని విధాలా హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటారు.
0: భగవాన్ ద గాడ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బీయింగ్ ద మ్యాగ్నెట్.
1: అది ఎవరు కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు.
0: నోబడి కెన్ వాచ్ అండ్ సీ.
1: పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా వందల మంది ఇక్కడే ఉన్నారు.
0: దేర్ హండ్రెడ్స్ ఆఫ్ ఓల్డ్ బాయ్స్ హూ హావ్ పాస్డ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ హియర్ స్టిల్ రిమైన్ హియర్.

0: అన్ని విధాలా హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటారు.
1: భగవాన్ ద గాడ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ బీయింగ్ ద మ్యాగ్నెట్.
0: అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు.
1: నోబడీ కెన్ వాచ్ అండ్ సీ అండ్ డిసైడ్.
0: కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము ముందు చెప్పగలను.
1: The effects of the magnet will be known to you in future more and more.
0: Bhajan bina sukh shanti nahi.

0: ఉరవకొండ లోపల ఆ రాతి పైన పెట్టినటువంటి మందిరం కట్టి పూజిస్తుండేటువంటి ఆయన ఈయనే. ఈయన ఎంఎస్సీ పాస్ చేశాడు కానీ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాడు, అన్నిటికీ రిజైన్ చేశాడు, అన్నిటికీ అక్కడే కూర్చున్నాడు ఆయన.
1: This gentleman is Dr. Anjaneya, the state president of Sri Satya Sai Seva Organizations, Andhra Pradesh.
0: మన పిల్లలకందరికి ఏ పండు వేసినా పుట్టుపత్రికి పంపించేవాడు. పరంగి పండు, జామ పండు, అరటి పండు, అన్ని కొన్ని వేల వేల పండ్లంతా కూడా పుట్టుపత్రికి పంపించేది. 100 సంవత్సరం నిండింది ఆయనకు. నేను అప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఆయన ఇంటికే పోయి నేను అక్కడ కూర్చుండేవాడిని. వారందరికీ అంత ఉంటుంటుంది. ప్రశాంత నిలయం లోపల ప్రశాంత నిలయం వచ్చి చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 నిండింది వెళ్లిపోరు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ప్రశాంత నిలయం విల్ లివ్ 100 ఇయర్స్ లాంగ్.
0: అందుకోసమే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ ప్రతి విశ్వతి అని పెట్టింది.
1: దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్ లాంగ్ లైఫ్ హెల్దీ లైఫ్ దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
0: కస్తూరి ఇక్కడికి వచ్చాడు, ఆయన 102 ఉన్నాడు.
1: కస్తూరి కేమ్ హియర్ అండ్ లివ్డ్ ఫర్ 100.
0: పూజారి కృష్ణప్ప అని వచ్చేసాడు, ఆయనకు 100 పూర్తి నిండినాయి.
1: పూజారి కృష్ణప్ప లివ్డ్ ఫర్ 100 ఇయర్స్.
0: ఇక్కడికి కామావధాని మీకు తెలుసును,
1: కామావధాని యూనో
0: వేదాన్ని అంతా కూడా వల్లించేటువంటి అతను
1: చాంటెడ్ వేద.
0: అతను వచ్చినటువంటి వాడు 30 సంవత్సరం మళ్ళీ తిరిగి దాని వెనక్కి పోలేదు.
1: And he stayed here for 30 long years. He didn't leave this place.
0: ఇక్కడే ఉండినాడు.
1: He stayed here.
0: ఒక దినము కళ్యాణ మంటపం లోపల రాములు కళ్యాణ చేసి,
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ఎ గ్రేట్ ఫంక్షన్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత కళ్యాణ.
0: భోజనం చేసి తన రూమ్ కు పోయాడు.
1: ఆఫ్టర్ ద రిచువల్ హీ వెంట్ హోమ్.
0: స్నానం చేసి తిరిగి స్వామి వస్తాను అన్నాడు.
1: హీ హాడ్ హిస్ బాత్ అండ్ సెడ్ స్వామి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: నువ్వేం రానక్కర్లేదు.
1: స్వామి సెడ్ యు డోంట్ నీడ్ టు కమ్.
0: స్నానం చేసి భోజనం చేసి చక్కగా పండుకో అన్నాడు.
1: హావ్ యువర్ బాత్ ఈట్ వెల్ అండ్ లై డౌన్.
0: అక్కడ పోయినాడు, బాత్ చేశాడు. స్వామాజ్ఞమే మీరకూడదు.
1: I should not disobey. I should follow Swami's command.
0: పండుకున్నాడు.
1: He rested.
0: అట్లే పోయాడు.
1: And rested and breathed in love.
0: ఎప్పుడు కూడా నువ్వు ఒకే నామాన్ని స్మరించేటువంటి వాడు.
1: He always chanted God's name.
0: No any jabu, no any rogamu.
1: No sickness, no

0: ఒకనాడు జ్వరం కూడా రాలేదు.
1: హి డిడ్ హావ్ ఫీవర్ ఫర్ ఎ డే.
0: అందరూ అటుని కృష్ణప్ప అని ఉన్నాడు.
1: కృష్ణప్ప యునో
0: ఆయన కూడా నూరు నిండేటప్పటికే పోయాడు.
1: హి టు లివ్ హియర్ ఫర్ 100 ఇయర్స్.
0: ప్రతి ఒక్కరు కూడా పూజ చేసినటువంటి వాడు. 100 ఇయర్స్.
1: ఆల్ పూజారీస్ లివ్ ఫర్ 100 ఇయర్స్, లాంగ్ లైఫ్.
0: ఇప్పుడు కూడా ఇంకా 100 ఇయర్స్ వారు ఉన్నారు. సూరయ్య అని మీకు తెలుసు, నిత్య బ్రహ్మచారి.
1: ఈ సెలబ్రేట్ బ్రహ్మచారి,
0: అతనికి ఏమీ అక్కర్లేదు.
1: హి డస్ నాట్ ఎనీథింగ్.
0: వెంకటగిరి రాజా గారి దగ్గర ఉండేటువంటి వాడు.
1: అండ్ హి స్టేడ్ దేర్ వెంకటగిరి రాజాస్ కోర్ట్.
0: నేను పుట్టపర్తి పోతున్నాను స్వామి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్ టు పుట్టపర్తి.
0: పోమని చెప్పాడు వెంకటగిరి రాజా గారు.
1: రాజా సెడ్ yes you may go.
0: అన్ని అనుకూలాలు చేసి పంపించాడు.
1: హి గేవ్ హిమ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: సరే అది ఇక్కడికి వచ్చాడు.
1: అండ్ హి కేమ్ హియర్.
0: 30 సంవత్సరం బ్రతికాడు.
1: హి స్టేడ్ హియర్ ఫర్ 30 ఇయర్స్ లాంగ్.
0: సరిగా 100 సంవత్సరం వచ్చేటప్పటికి పండుకున్నవాడు వెళ్ళాడు.
1: హి బ్రీథ్డ్ హిస్ లాస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 100 ఇయర్స్.
0: గోపాలరావు అని మీకు తెలుసు.
1: యునో గోపాలరావు
0: పెట్టుకుని నడుస్తున్నాడు ఇప్పుడు. పాప
1: గోపాలరావు ఎల్సీఎన్.
0: 100వ సంవత్సరం ఇప్పుడు మొత్తం వస్తుండది.
1: 100 బర్త్డేస్ అప్రోచింగ్.
0: నేను పనులు చేయని చిక్కను అని తాను క్యాంటీన్కి పోయేది కూర్చున్న వాళ్ళకందరికీ నీళ్లు పోసి వచ్చేటువంటి వాడు.
1: గోపాలరావు సార్ ది క్యాంటీన్ సర్వింగ్ వాటర్ టు ఆల్ పీపుల్ దేర్. శ్రీ గోపాలరావు
0: అది ఆంధ్ర బ్యాంక్ చైర్మన్.
1: గోపాలరావు ఇస్ ది చైర్మన్ ఆంధ్ర బ్యాంక్.
0: చైర్మన్. అతను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కొన్ని టెలిగ్రామ్ల మొత్తం పంపించింది. స్ట్రైక్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరినీ జైల్లో పెట్టారు.
1: ఆల్ పీపుల్ ఇన్ అథారిటీ పొజిషన్.
0: గోపాలరావు నీవు స్ట్రైక్ వదిలి పెట్టివంటే నిన్ను వదులుతాను, లేకపోతే నిన్ను పట్టేస్తామన్నారు.
1: గోపాలరావు యూ బి అండర్ అరెస్ట్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ స్ట్రైక్స్.
0: నేను వారింటికి ఆనాడు భోజనానికి పోయాను.
1: భగవాన్ వెంట్ టు హిజ్ రెసిడెన్స్.
0: గోపాలరావు ఈ పాలిటిక్స్ లో నువ్వు చేయొద్దు.
1: గోపాలరావు డోంట్ గెట్.
0: నువ్వు చేసేది సత్య మార్గము.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీవు సత్యాన్ని వదలకుండా చూడు.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్, హోల్డ్ ఆన్ టు దాట్
0: అని చెప్పాను.
1: భగవాన్
0: ఎవరు అతన్ని ముట్టలేదు.
1: నన్ కుడ్ టచ్ హిమ్.
0: ఇప్పుడు ఇతనికి 100వ సంవత్సరం అయిపోతుంది.
1: నౌ హి ఇస్ 100 ఇయర్ ఓల్డ్ గోపాలరావు.
0: కానీ మన ప్రశాంతంలో ఆనందంగా కాలం గడుపుతున్నాడు.
1: హీస్ హ్యావింగ్ ఏ బ్లిస్ఫుల్ టైమ్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ప్రొద్దున సాయంకాలం నామస్మరణ చేసుకుంటూ
1: మార్నింగ్ అండ్ ఈవినింగ్ డే నైట్ హీ చాంట్స్ స్వామీస్ నేమ్.
0: ఇంకా కొంతమంది శేషగిరి రావు అని ఉండేవాడు.
1: శేషగిరి రావు
0: మీకు తెలిసిన బెంగళూరు లోపల డెంటల్ డాక్టర్ పద్మనాభ అని ఉన్నాడు.
1: యునో దేన్ బెంగళూరు వీ హావ్ డెంటిస్ట్ డాక్టర్ పద్మనాభ.
0: పద్మనాభ మీరు చూసింటారు బృందావనం లోపల. వాళ్ళ తండ్రి ఆయన కూడా రిటైర్ అయిపోయి ఇక్కడ వచ్చి ఉన్నాడు.
1: అండ్ హీ టు సెటిల్ హియర్ ఆఫ్టర్ రిటైర్మెంట్.
0: రిటైర్ వచ్చి 63వ సంవత్సరం ఇక్కడికి వచ్చాడు.
1: హీ కేమ్ హియర్ అట్ ది ఏజ్ ఆఫ్ 63.
0: ఇక్కడ 63 నుంచి 100వ సంవత్సరం వరకు పూజ చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ లివ్డ్ హియర్ టిల్ హిస్ 100th ఇయర్.
0: 100వ సంవత్సరం వచ్చింది, పండుకున్నాడు, వెళ్ళినాడు.
1: అండ్ హిస్ ఓన్లీ 100th ఇయర్ హీ
0: బ్రీత్. ఎవరికి ఏ జబ్బు కానీ ఏ జ్వరం కానీ ఏమాత్రం తగలలేదు.
1: No one had any sickness, no fever whatsoever.
0: పరుల చేతి ఏమాత్రమూ సేవ చేయించుకోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ రిసీవ్ సర్వీసెస్ ఆఫ్ ఎనీబడీ.
0: నేను గోపాలరావు కూడా చెప్పాను, నువ్వు పరుల చేతి సేవ చేయించుకోకుండా పోతావు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాను.
1: భగవాన్ మేడ్ ఏ ప్రామిస్ టు గోపాలరావు, యూ లీడ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్, యూ డోంట్ నీడ్ సర్వీసెస్ ఆఫ్ ఎనీబడీ.
0: తానే ఇతరులకు సర్వీస్ చేస్తున్నాడు.
1: యు ఆర్ సర్వింగ్ అదర్స్.
0: అట్లాంటి వాడు ఇక్కడికి వచ్చి ఆ రకంగా చిరంజీవులుగా నిలిచారు.
1: That is the kind of life they have, having come and settled.
0: They are apudigaina poga tappadu.
1: God is bound to go somewhere or other.
0: Kaani evaru paradheenam kaakunda povali.
1: But we should not be submitted to anybody. We should not need anybody's services.
2: You just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 78th birthday celebrations in the Sai Kulwant Hall at Prashanthi Nilayam on the 23rd of November 2003. Bhagwan Baba said that the most powerful role models for a child are the parents. The values the parents demonstrate through their own practice greatly influence a child's character. Hence, the mother is the most important role model come first teacher of the child. History is replete with stories of great heroes whose strength of character was drawn from their upright and virtuous mothers. The very foundation of our life at home, work, school and elsewhere should be firmly placed on the five pillars of truth, peace, right conduct, love and non-violence. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
2: Embodiments of love.
3: గురువు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
3: వాహే గురు.
2: ఓన్లీ వన్ గురు.
3: ఇద్దరు కాదు.
2: నాట్ టూ.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ది బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

0: Sairam, dear listener. By mere bookish knowledge, one may assume that sattvic food refers to milk and fruit. Sattvic food should not be interpreted as something which we take by way of our mouth alone. Bhagwan Baba says that there is something important with regard to food intake. Let us now listen to the 15th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
1: Yuga yugambula nundi yurupaina. Yuga yugambula nundi yurupaina. ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి. ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి. సాయి బోధాలచే ఇది సానకెక్కే. వన్నెబెట్టుడు మీకింకా సున్నితముగా. వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా.
2: ది రెప్యుటేషన్ ఆఫ్ భరతమాత, విచ్ హాస్ బీన్ నోన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్, హాస్ నౌ బీన్ షార్పెండ్ and brought to prominence by the teachings of Sai. You young people, take hold of this sharpened reputation of Bharatamata and make it go higher and higher.
1: Chinukulu padinanta cheruvulu ninduna ummi milinga daha muduganakku.
2: Will tanks get filled up just by a few drops of rain? Will you be able to quench your thirst by swallowing a little saliva from your mouth?
1: Ubiri bigabatta udarambu peruguna.
2: If you hold your breath, is your stomach going to become big?
1: Bochu kalchinanta boggu laguna.
2: If you burn a little hair, can you get coal out of that?
1: Ee naadu manamu 15 dinamulu nundi ఈ పవిత్రమైనటువంటి కర్మయోగాన్ని మనం సాధిస్తూ వచ్చాం.
2: ఫర్ ది పాస్ట్ 15 డేస్ వీ హావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ సీక్రెట్ కర్మయోగ.
1: కానీ అంత మాత్రం చేత మనం ఒక పట్టమును అందుకున్నామని, తద్వారా యావత్ ప్రపంచమినంతా కూడాను మనం బాగు చేయగలమని అనేటువంటి విశ్వాసం ఇది కేవలం ఊహాగానం.
2: Just because of our spending 15 days here and just because we have been able to get a degree or a diploma, to think that as a result of that we will set right the whole world is simple imagination.
1: Mana diploma certificate kani mana degree kani mana hrudayamlo untundadi yavat jeevitamanta kudanu manam ee vidhamainatundi oka karma acharane nindu manam kankanam kattukoni mana jeevithamu bharatadeshamulaku arpitam gaavinchukuneetundi oka deekshana puratame idiye vajra sankalpam.
2: Our degree or our diploma is within our heart. We should make a determination to serve the country and to be of some use to the country. This is the final determination which you should make.
1: Manavudu ee naadu aneka rakamulainatundi vishayanni telusukotaniki prayatnam chestunnadu telusukuntunnadu.
2: Man today is making an attempt to learn and understand many different things, and indeed he is learning and understanding many different things.
1: Gajibiji yantralanu kanipetti tadwara ee prakruti yendunnatundi yokka panchabhutamulanu sadhinchi vasamu chesukoni vaatiki chellatam jarugutuntadi manavudu.
2: In fact, man is inventing complicated machines. With the help of those complicated machines, he is trying to conquer and play with the five elements that constitute this universe.
1: ఈ నాడు మానవుడు ఈ పంచభూతముల చేత ఊడిగము సల్పుకుంటున్నాడు.
2: Man today is getting service to himself by these five elements.
1: అంతరిక్షం ప్రయాణము చేయటము, సముద్రముల భూగర్భమునందు శోధించటము, ఇంకా అనేక రకములైనటువంటి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి కృత్యమాలకు ఈ మానవుడు గురికట్టుతున్నాడు.
2: మ్యాన్ టుడే ట్రావెల్స్ ఇన్ టు ది స్కై, ఇన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ ది ఎంప్టీ స్పేస్. మ్యాన్ గోస్ డౌన్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ది ఓషన్. ఇన్ మెనీ అదర్ వేస్ మ్యాన్ ఈస్ డూయింగ్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ అండ్ ఈస్ అచీవింగ్ గ్రేట్ మెనీ థింగ్స్.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము చేత మానవుడు అనేక మానవాతీతమైనటువంటి యొక్క దృశ్యములను కూడాను తాను కరిపెడుతున్నాడు, శక్తులను కూడా సాధిస్తున్నాడు.
2: with the help of science and technology, man is able to discover and invent many things which are beyond normal human capacities. He is acquiring several useful gadgets like that.
1: Kani ivanni kudanu aanati oka vidhamainatundi yokka Hiranyakashipuni yokka shaktula kante minchinatundi vikalu.
2: But come to think of it, all these achievements of man today in the material world are not things which would surpass what we have known at the time of Hiranyakashipa.
1: Inni shaktulanu sadinchi kudanu buddhi aneetundi oka padarthame shunyamaipoyinappudu ee shaktulanni kudanu kevalamu oka nirupayogamainatundiga gochistu vachayi.
2: After acquiring all this strength and all these powers and all these capacities, if man has not got the necessary intelligence and wisdom, all these powers look as if they have no use at all.
1: Aneka paryayam cheppanu lokamulanniyun gadiyalona jeinchina vadavu indriya lokamu chittamun geliyaneravoni tana yokka kumarudainatundi prahladude prabodhinchadu tandriki.
2: His own son Prahlada told his father that in one moment you had the strength to conquer all the worlds, but with all that strength you have not been able to conquer your own sense organs and your own mind.
1: Sila hrudayudainatundi Churchill kudanu okanoka samayamlo annadu manavudu annintini sadhistunnadu kani tanam taanu telusukotaniki prayatnam cheyatam ledu annadu.
2: Churchill, who was a stone-hearted person, even he on one occasion said, man is conquering many things, man is understanding several things, but man is unable to understand himself.
1: Manavuni yokka nitya jeevitamu suryodayamato prarambhamai suryastama tarvata nidrato mugistu untundadi.
2: Man's daily life begins with the sunrise and comes to a close for that day with the sunset.
1: Suryudu nirantaramu kudanu తూర్పు దిశ ఎందే ఉదయిస్తున్నాడు పశ్చిమ దిశ ఎందు అస్తమిస్తున్నాడు.
2: సన్ ఆల్వేస్ ఇటర్నలీ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్.
1: ఈ రెండింటిని ఆధారం చేసుకుని మానవుడు పూర్వ పశ్చిమలాన్ని నిర్మిస్తున్నాడు.
2: డిపెండింగ్ ఆన్ ది సన్ రైజ్ అండ్ ఆన్ ది సన్సెట్ మ్యాన్ డిసైడ్స్ వాట్ హీ కాల్స్ ఈస్ట్ అండ్ వాట్ హీ కాల్స్ వెస్ట్.
1: సూర్యుడు భూమధ్యరేఖపై పోయినప్పుడు ఉదయం అని దానికి క్రిందికి దిగినప్పుడు రాత్రి అని మనం భావిస్తున్నాం. ఇది నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క సత్యము.
2: వెన్ ది సన్ రైజెస్ అబౌవ్ ది హొరైజన్ వీ కాల్ ఇట్ ది మార్నింగ్, వెన్ ది సన్ సెట్స్ బిలో ది హొరైజన్ వీ కాల్ ఇట్ ది ఈవినింగ్. దిస్ ఈస్ ది డైలీ ఎక్స్పీరియన్స్.
1: ప్రకృతి యొక్క ప్రతి మానవుని యొక్క పరిస్థితి కూడాను ఈ యొక్క కోణముకే చేరి ఉంటుండాలి.
2: ఇన్ నేచర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ depends upon the timing that is based upon the sunrise and the sunset.
1: Kani deenini maraku kolam nunchi manam parisilanam chesinappudu idi bhoomi kolam ani manam visheshinchinappudu purva paschimule manaku ye matram kodunu undavu.
2: But if we look at the same phenomenon from another angle and if we realize that earth is spherical in shape, then all the concept of east and west will disappear.
1: Mana nitya jeevithamlo unnatundi anubhavam okati యథార్థం మరొకటి.
2: హియర్ వి సీ దట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ది ట్రూత్ ఈజ్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్.
1: మనం ఒక టేబుల్ పైన నిల్చుకున్నామంటే ఆ టేబుల్ కొంచెం కదిలిందంటే మనం కూడాను కదులుతాం.
2: ఇఫ్ వి స్టాండ్ ఆన్ ఎ టేబుల్ అండ్ ఇఫ్ దట్ టేబుల్ షేక్స్ ఎ లిటిల్ దెన్ వి ఆల్సో షేక్.
1: ఇవి నిత్యానుభవంలో మనము బస్సులో కారులో సైకిల్లో ప్రయాణమయ్యే సమయంలో ఇవి మనకు నిత్యానుభవములు.
2: These are common daily experiences to us. When we travel in a bus, if the bus shakes, we shake. If we travel in a car, if the car shakes, we shake. These are common daily experiences.
1: కానీ మనం ఉన్నటువంటి యొక్క ఈ భూమి గంటకు అనేక వేల మైళ్ళ వేగము చేత తిరుగుతూ ఉన్నప్పటికీ మనం కదలనట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: But while we are standing on the earth and while the earth is rotating at several thousands of miles every hour, still we do not feel that we are moving at all.
1: Intiye kaadu saura kutumbam cheta ee yokka bhoomi antarikshamlo prayanam chesinappudu marinta vegam cheta kodunu tirugutu untundadi kaani manamu ee maatramu chelinchinattuga manamu artham chesukuntunnam.
2: Not only this, when this earth of ours, along with the members of the solar family, moves at a very fast rate in space, we do not feel that motion at all.
1: Aithe indulo unnatundi yokka satyam okati manam anubhavinchetundi marokati.
2: We see here that the truth that is present is one and our experience is something totally different.
1: భూమి ఇంత వేగంతో తిరుగుతూ ఉండినప్పటికి మనం ఏమాత్రము కదలనట్టుగా ఉండటము ఇది కేవలం ఒక విధమైనటువంటి మన అనుభవం.
2: While the earth is moving so fast at so many thousands of miles every hour that we do not feel the motion and that we feel that we are stationary is something which is purely our personal experience.
1: భూమి కదలక స్థిరంగా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
2: We think, we imagine that the earth is not moving and that we are stationary.
1: మనకు పూర్వ పశ్చిమం లేకపోయినప్పటికి మన నిత్య జీవితంలో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడాను ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటి పదాలు ఉపయోగపెడుతున్నారు.
2: Although in truth there is nothing like east and nothing like west, very eminent scientists in their daily routine use the words east and west.
1: కాని అది నిజమా ఇది నిజమా ఈ సత్యాన్ని మనం కొంతవరకు విచారణ చేయాలి.
2: Now we have to inquire and ask, is that the truth or is what is being said the truth? Is the experience the truth or what is being said is truth?
1: అనేక మంది పెద్దలైనటువంటి వారంతా కూడాను అనుభవకులైనటువంటి దేశీయులంతా కూడాను చంద్రమండలములకు వెళ్లి అక్కడి నుంచి వచ్చి చంద్రుడు కేవలము చైతన్య రహితుడు జడమైనటువంటి వాడు అనేటువంటి యొక్క పదములు కూడాను ఉపయోగపెట్టి ప్రపంచానికి వ్యాప్తి చేస్తున్నారు.
2: Many experienced people who are eminent have gone to the moon and have east and nothing like west. Very eminent scientists in their daily routine use the words east and west.
1: కానీ అది నిజమా ఇది నిజమా ఈ సత్యాన్ని మనం కొంతవరకు విచారణ చేయాలి.
2: Now we have to

0: ఉపయోగపెట్టి ప్రపంచానికి వ్యాప్తి చేస్తున్నారు.
1: Many experienced people, people who are eminent, have gone to the moon and have come back from the moon, and they tell us that moon is lifeless. They tell people on the earth that they have seen the moon and that moon is lifeless.
0: నిజముగా ఈ సైంటిస్ట్ ఈ విధమైనటువంటి చంద్రుడు జడరహితుడు అనగా జడుడు అనగా చైతన్య రహితుడు అని చెప్తున్నారంటే నిజంగా ఇది వాస్తవమైనటువంటి మాటల.
1: If the scientists really tell us that moon is lifeless and that there is no life on the moon, we have to ask, is this the representation of truth?
0: ఒక వైపున ఈ విధమైనటువంటి జడ పదార్థమును చెప్తూ మరొక వైపున పరమాణువుల యొక్క చేరికే ప్రతి పదార్థము అని కూడా చెప్తున్నారు.
1: On the one hand, they say that the moon is lifeless. On the other hand, they say that every piece of matter is simply a conglomeration of small particles called atoms.
0: ఇలాంటి యొక్క పరమాణువుల యొక్క శక్తిచే కూడబడినటువంటి పదార్థము ఏదైనా జడమని చెప్పడానికి వీలవుతుందా?
1: If you have a piece of matter which is a conglomeration of these atoms, is it possible for us to say that that piece of matter is lifeless?
0: ఈ పరమాణువుల యొక్క తరంగములే ఒక విధమైనటువంటి ఎలక్ట్రాన్ గా తయారవుతున్నది, న్యూట్రాన్స్ గా తయారవుతున్నది, ప్రోటాన్స్ గా తయారవుతున్నది.
1: It is these ultimate particles, it is the energy that is contained as waves in these ultimate particles that turns out to be various particles called electrons, neutrons and protons.
0: ఇలాంటి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంది ఈ విధమైనటువంటి యొక్క శక్తులు అనగా పరమాణువుల యొక్క కూడిక ఏ విధంగా చేరి ఉంటుండదో అదే ఒక విధమైనటువంటి పరమశక్తి అనేటువంటి దాన్ని కూడా మన భారతీయులు ఆనాటి నుంచి కూడా చెప్తూ వచ్చారు.
1: The manner in which these ultimate particles, electrons, protons and neutrons combine, conglomerate and constitute matter, this has been referred to as the condensed form of energy in the early days by our ancients.
0: Kanuka ee chandrudu kudanu ee paramaanu yokku cheritho unnatundi vaade kanuka idanu jadamu ani cheppadaniki ee reethiga avutundi.
1: Moon, who is also a conglomeration of these fine particles which constitute ultimate form of energy, how can we say that moon is lifeless?
0: దీనికి మరొక ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చును, అది గోడ.
1: We can take another example for this, that is a wall.
0: అది గోడ అని నీవు ఏ రీతిగా చెప్పడానికి వీలవుతుంది అనగా అటువైపు ఉన్నటువంటి మానవులు ఇటువైపు ఉన్నటువంటి వాడికి కనిపించడం లేదు కనుక అది మనం దారిగా లేక అడ్డుగా నిలచడం చేత ఒక ప్రమాణంగా మనకు ఒక స్వరూపంగా ఉండటం చేత దానిని మనం గోడ అని నిర్ణయిస్తున్నాం.
1: హౌ డు వీ కాల్ ఇట్ ఎ వాల్? వీ కాల్ ఇట్ ఎ వాల్ బికాస్ ఇట్స్ అన్ ఆబ్స్టికల్. వీ కెనాట్ సీ పీపుల్ స్టాండింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది వాల్. దోస్ హు ఆర్ స్టాండింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది వాల్ కెనాట్ సీ పీపుల్ స్టాండింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది వాల్. Basing ourselves on the fact that that wall is an obstacle for your vision, we call it a wall.
0: కానీ మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అనుభవము అది ఒక గోడ.
1: So our experience, the daily experience, according to what we see, is it is a wall.
0: కానీ అది సైంటిస్ట్ దృష్టిలో చూసినప్పుడు ఒక్కొక్క పరమాణువునకు మధ్య మధ్య ఒక చాలా విశాలమైనటువంటి ప్రదేశం నిలిచి ఉంటుండాలి.
1: But when the same wall is looked at from the angle of a scientist, the scientist will conclude that between the particles, each one of the particles that compose that wall, there is an enormous amount of vacant space between one particle and another.
0: Kanuka adi manaku godaga kanipinchinappudikini scientist adi aakashamlo nakshatralu kanipistunnappudu oka nakshatraniki oka nakshatraniki madhya lopala enta vishalamainaatu oka aakasham manaku kanipistuntado ade reetigani ఈ పరమాణువులకు మధ్య లోపల అనేక విధములైనటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క ప్రదేశం మనకు కనిపిస్తుంటుంది.
1: ఇన్ అవర్ డైలీ విజన్, ఇన్ ది కామన్ విజన్, ఆల్దో వీ కాల్ ఇట్ ఎ వాల్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ఇంటర్ స్పేసెస్, యట్ వెన్ ఎ సైంటిస్ట్ లుక్స్ ఎట్ ఇట్ హీ కాల్స్ టు హిమ్సెల్ఫ్ ది మైండ్ ది పిక్చర్ విచ్ హీ సీస్ ఇన్ ది డిస్పర్సల్ ఆఫ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది స్కై. బిట్వీన్ వన్ స్టార్ అండ్ అనదర్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వేకెంట్ స్పేస్. That is the picture which he has of the fundamental particles which constitute that wall.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్ట్ యొక్క పరిశోధన చేత అనేక రకములైనటువంటి యొక్క యథార్థాన్ని మనం గుర్తించడానికి పూనుకుంటున్నాం.
1: In this manner, with the help of the investigations which the scientist makes, we undertake to get at the truth and get a true and correct picture.
0: కనుక మనం చూచేది ఒకటి, అనుభవించేది మరొకటి, దీనిలో ఉన్నటువంటి యొక్క సత్యం ఇంకొకటి.
1: In all these cases we see, what we see is one thing, what we experience is another thing, and the basic truth is yet a different thing.
0: కనుక ఆధారమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రతి మానవుడు కూడాను కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: So in order to recognize the basic truth behind what we see, every man must make an attempt.

0: ఇలాంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటేటువంటి నిమిత్తమై నైతిక భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి ఈ మూడు మార్గములను మనం అవలంబించక తప్పదు.
1: In order to proclaim such basic truth which is behind all that we see, we will have to follow three different paths: the worldly path, the spiritual path, and the ethical path.
0: ఎలాంటి వారైనా కూడాను ఈనాడు లోకమునందు ఆవరించినటువంటి యొక్క అశాంతిని అక్రమమును దురుపమాపడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుంది. కనుక ఈనాటి విద్యార్థులైనటువంటి మీరు ఈ 15 దినముల నుంచి పెద్దలు అందించినటువంటి ఆదేశాన్ని కొంతవరకు ఆచరణలో పెట్టి నైతికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడాను మనం ఒక విధమైనటువంటి మనోవాక్కాయ కర్మల చేత మనం ఈ యొక్క కర్తవ్యాన్ని చేపట్టడం ఇది ప్రధానమైనటువంటి యొక్క పని.
1: మెనీ పీపుల్ హౌఎవర్ ఎమినెంట్ దే మే బి టుడే ది పొజిషన్ ఇస్ సో కాంప్లెక్స్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్ ది ఇన్జస్టిస్ ది ల్యాక్ ఆఫ్ పీస్ దట్ ఈస్ పర్వేడింగ్ ఆల్ త్రూ ది వరల్డ్ యూ మస్ట్ మేక్ ఎ డిటర్మినేషన్ టు యూజ్ ఆల్ పాసిబుల్ మెథడ్స్ బై విచ్ టు ప్రాపగేట్ అండ్ రిమూవ్ దిస్ ఇన్జస్టిస్ ఇన్ ది వరల్డ్.
0: కేవలం కంటికి కనిపించేటువంటిది మాత్రమే సత్యమని మనం భావిస్తున్నాము, చాలా పొరపాటు. దానికి వెనుక వైపున దాచి ఉన్నటువంటిదే దాగి ఉన్నటువంటిదే పరమ జ్ఞానం.
1: We think that whatever we see superficially with our eyes is the basic essential truth. No, this is very wrong. Behind what we see is hidden the truth.
0: ఈ నాటి మానవుడు మూడు రకములైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటుంటాడు.
1: Man today has got three kinds of faith.
0: ఒకటి అధమమైనటువంటిది, రెండవది మధ్యమమైనటువంటిది, మూడవది ఉత్తమమైనటువంటిది.
1: One of them is the lowest type of faith. The other one is the medium kind. And the third one is the best type.
0: మన యొక్క ప్రేమను, మన యొక్క విశ్వాసమును, మన యొక్క స్నేహమును కేవలము మన కుటుంబీకుల వరకు మాత్రమే దాన్ని వ్యాపింపజేసుకోవటము, ఇది అధమమైనటువంటి ప్రేమ.
1: Our prema, our belief and our attachments confine them to a very limited group, our own relations and our kith and kin. This is the lowest type of prema.
0: అది కాకుండా ఇది నా దేశము, ఇది నా యొక్క ప్రపంచము, ఇది నా యొక్క జన్మభూమి అని ఈ యొక్క దేశమునంతా కూడాను నీ యొక్క దేశమును మాత్రమే విశ్వసించి దానిపైన త్యాగం చేసి దాని కర్తవ్య కర్మలు ఆచరించి ఆ దేశక్షేమాన్ని కోరటము, ఇది మధ్యమము అంటారు.
1: To go a little beyond the narrow limits of your own family and kith and kin, extend your faith and belief to your country and to where you are born and to say, this is my country, this is my group of people. This will be called the intermediate type of prema and faith.
0: Attu kaakunda mana yokka vidyarthulu yavat prapanchamanta kudanu naa yokka grahamu yavat prapanchamunnatundi prathi manavu kudanu naa bandhuvule ani ayinatundi vishwasanni ప్రపంచం యావత్తు కూడా విశాలమైనటువంటి దీని కింద విశ్వసించి దానికి సేవ చెల్పి దాని క్షేమాన్ని కోరటము ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి ఉత్తమ మార్గమైనటువంటి విశ్వాసం.
1: అన్లైక్ దిస్ అవర్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు బ్రాడన్ దర్ ఇంట్రెస్ట్ టు ది ఎంటైర్ వరల్డ్ టు ది ఎంటైర్ యూనివర్స్ అండ్ టు రిగార్డ్ ఆల్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అవర్ ఓన్ ఎక్స్టెండ్ యువర్ సింపతి అండ్ యువర్ ఫెయిత్ టు ఆల్ ది పీపుల్ లివింగ్ ఇన్ ది హోల్ వరల్డ్ దిస్ షుడ్ బి ది డ్యూటీ ఆఫ్ అవర్ స్టూడెంట్.
0: కనుక క్రమక్రమేణా మన కుటుంబం నుంచి మన దేశము, మన దేశము నుంచి యావత్ ప్రపంచము ఈ రకమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమను, విశ్వాసమును, ఒక విధమైన త్యాగమును మనము అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: Thus, gradually, we should move from the limited circle of our family to the intermediate circle of our country, from our country to the entire world. In this way, we must broaden our faith and our confidence.
0: Kanuka, manamu, manavattam anukunte, kevalamu, edo oka tegaku sambandhinchinatundi vaadu, oka deshamunaku sambandhinchinatundi vaadu, oka kulamunaku sambandhinchinatundi vaadu, anukovatam maatram chaala porapatu.
1: When we talk of humanity, to think that humanity consists of people who are confined to a sect, to a religion, or to a country, or to a narrow community is something very wrong.
0: There is only one caste, caste of humanity. ye matamunu kaani ye tegani kaani manam vicharinchaka sarvulu kudanu manava jati aneetundi oka pedda adhikaramainundi oka perunu maatrame manam uchcharinchali.
1: There is only one caste, that is the caste of humanity. When we talk of a caste, we should not think of some narrow group, but we should extend our vision, our faith and thought to the entire caste of humanity.
0: Nee consciousness, nee aatmavishwasamu, nee bhadram chesukovali. Daani nunchi vacheetundi pavitramainatundi bhavamule neeku sariyainatundi guruvu.
1: Your own conscience, you should make it secure and you should have confidence in yourself. What comes from the depths of your conscience is your dictates. It is that must guide you.
0: Manchiki kaani chedaki kaani guilty consciousness anaga manalo unnatundi balahinate manaku anek rakamulaina bhaya pranthalu chestuntadi. మనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భావములే మనకు ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని కల్పిస్తుంటాయి.
1: Either for good or for bad, the guilt in you, the weakness in you causes the bad. The strength in you and the confidence in you causes the good.
0: కనుక మనము మొట్టమొదట మన ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన పవిత్రమైనటువంటి భావం చేత, పవిత్రమైనటువంటి సంకల్పం చేత మనం కొన్ని ఆచరణ రూపమైనటువంటి ప్రచారం చేయడానికి పూనుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సేక్రెడ్ థాట్ అండ్ సేక్రెడ్ డిటర్మినేషన్, వీ షుడ్ డూ సచ్ థింగ్స్ విచ్ విల్ ప్రమోట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక దీనిని అప్పుడప్పుడు మీకు చెప్పాను, 4 F's మీరు ఫాలో చేయండి.
1: This is what I have told you sometimes, that you should follow 4 F's.
0: Follow the master, that is your consciousness.
1: The first thing is to follow the master, and that is your conscience.
0: Face the devil.
1: The second thing is face the devil.
0: Fight to the end.
1: The third is fight to the end.
0: Finish the game.
1: The fourth is finish the game.
0: ఈ నాలుగింటిని మీ యావత్ జీవితమునందు కూడాను మీరు ఉపయోగపెట్టి మీ చెవులయందు గింకారం కాదా నాతుతూ ఏ క్షణ క్షణములకు కూడాను ఈ నాలుగింటిని మీరు స్మరిస్తూ వస్తున్నారంటే ఇంతకంటే దివ్య జీవితము, ఇంతకంటే ఆదర్శ జీవితము, ఇంతకంటే పవిత్ర జీవితం మరొకటి ఉండదు.
1: If you remember all these 4 injunctions, and if you recall to your mind, if you remember them so that they are resounding in your ear every moment, there can be nothing more sacred than this in your life.
0: ప్రతిదానికి కూడా మీరు తొందరపడటం మంచిది కాదు.
1: For everything, it is not right that you should be in a hurry.
0: ఎందుకనగా ఈ విధమైనటువంటి తొందరపాటు కొన్ని విధమైనటువంటి యొక్క చింతలకు కూడా గురి చేస్తుంది.
1: If you are in a hurry about anything, it leads you sometimes to trouble.
0: చక్కగా నిత్యానిత్య విషయ పరిశీలన చేసి ఇది మంచియా చెడ్డయా అనేటువంటి ఒక నీ బుద్ధి కొద్ది దాని విచారణ చేసి దాన్ని శాంతంగా దాన్ని ఫాలో చేయడానికి పో.
1: Depending on your own capacity to think and distinguish right from wrong, everything you should wait, you should ask yourself, is this right or is this wrong? Follow that. Follow the right thing according to your conscience.
0: ఈ యొక్క తొందరపాటు వల్ల చింత వస్తుంది. ఈ చింత వల్ల ఏమైపోతుంది? తప్పు పనులు చేయడానికి నువ్వు పూనుకుంటావు.
1: ఇన్ దిస్ గ్రేట్ హరీ సమ్ టైమ్స్ యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్. వెన్ యూ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్, యూ విల్ కమిట్ ఎర్రర్స్ అండ్ రాంగ్స్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఏ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఏ హరీ.
0: కనుక మీరు ఈ పవిత్రమైనటువంటి భావాలంతా కూడాను ఈ లేత హృదయమైనటువంటి మీ యొక్క హృదయమైనందు భద్రపరచుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి.
1: So in your tender heart, while you are young, such sacred ideas must be secured by you, must be implanted in your own mind.
0: ఈ నాడు లోకము లోపల ఎకనామికల్ గా చాలా ట్రబుల్స్ గా ఉంటున్నాయి, చాలా చింతలుగా ఉంటున్నాయి, చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
1: Today in the world, there are several problems, naughty economic problems, which are troubling us in the world.
0: అయితే ఈ ఎకనామిక్ ప్రాబ్లం ఏ రీతిగా అభివృద్ధి అయింది, దీనిని ఏ రీతిగా మనం తగ్గించాలి అనేటువంటి దాన్ని కొంత ఆధ్యాత్మికంగా కూడా మనం విచారణ చేయాలి.
1: We should also inquire from the spiritual angle, how have these economic problems come up? How are they troubling us? How have they grown to this present state?
0: అయితే ఈ ఎకనామిక్ అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఏమిటది?
1: But we should first understand and recognize what is this which we call an economic problem.
0: ఈనాడు ఉన్నటువంటి పదార్థము చాలా తక్కువ.
1: టుడే ది అవైలబుల్ కమోడిటీస్ ఈస్ వెరీ స్మాల్.
0: మన ఆశల ఎక్కువ.
1: అవర్ డిజైర్స్ ఆర్ వెరీ హై.
0: అందువల్ల ఈ అధిక ఆశలు కావటం చేత, అల్ప పదార్థం ఉండటం చేత ఈ విధమైనటువంటి యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుంటుంది లోకం.
1: As our needs and desires are very high, and as the available commodities are very low, this kind of imbalance, economic imbalance, is coming in the world.
0: కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కాని ఏ విధమైనటువంటి సత్యాన్ని కాని అనేక మంది గుర్తించలేకపోవటం చేత, పదార్థాన్ని అభివృద్ధి పరచాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత ఈ ఉన్నటువంటి పదార్థాన్ని అభివృద్ధి పరచడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people, without recognizing and realizing the significance of this situation, the meaning of this situation, they make an attempt, they go on preaching, increase the commodity material that is available to us.
0: అందువల్లనే ఈ లోకంలో అనేక రకములైనటువంటి యొక్క రియాక్షన్లు అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: As a consequence of that, in this world, all kinds of reactions are coming forward.
0: పదార్థాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటిది ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క బలహీనమైన మార్గమే.
1: To take the path by which we increase the available commodities, that is a weak path.
0: దీనిలో ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఈనాడు మనం కనిపెట్టినామంటే ఈ ఎకనామిక్ లో ఏ విధమైనటువంటి తొందరలు లేకుండా, ఎకనామిక్ ట్రబుల్స్ లేకోకుండా ప్రపంచంలో కొంతవరకు శాంతి భద్రతలను అందుకుంటాం.
1: if we can really find today an easy and short path by which to solve this problem, then we will find that in the world we can eliminate these economic problems.
0: దీనికి ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే పదార్థం ఎంత ఉందో దానికంటే తక్కువగా మన ఆశలు పెట్టుకుంటూ రావాలి.
1: The shortest cut for solving this problem is to find out what is the material that is available for distribution and curtail our desires so as to be within the available material.
0: పదార్థాన్ని అభివృద్ధి పరచాలంటే మరింత ఖర్చు అయిపోతుంటుంటుంది ధనము. ఈ ఆశలను తగ్గించుకోవాలంటే ధనము ఖర్చుగా అక్కర్లేదు. ఈ ఉన్నటువంటి పదార్థంతో సరిపుచ్చుకునేటువంటి ఒక సమర్థం కూడాను మానవుల్లో అభివృద్ధిగా అవుతుంది.
1: If we want to increase the available material and commodity, then we have to spend more money and more effort. On the other hand, if we keep the available material at a certain stationary point and if we bring down our desires and our needs to be within the available material, then there is neither expense nor trouble.
0: కనుకనే ఇట్టి వాంఛనలను తగ్గించుకునేటువంటి నిమిత్తమై వేదాంత పరిభాషయందు వైరాగ్యము అనే పదాన్ని ఉపయోగపెట్టారు.
1: It is for decreasing our desires and our needs. Vedantic parlance, a word has been used and that is called vairagya.
0: కనుక ఈ వైరాగ్యం అంటే కేవలం ఇల్లు వాకిలి వదిలిపెట్టి తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి తన కర్మలంతా మానివేసి ఏదో అరణ్యంలో కూర్చొని ముక్కు మూసుకుని డొక్కలు కొట్టుకోవటం వేదాంతం కాదు.
1: Here, the word vairagya coming from Vedanta does not mean that should leave your house, leave your family, run away to a forest, sit under a tree, close your nose and close your eyes. That is not the meaning of vairagya and Vedanta.
0: Neevu society lo untundi, neevu samajamlo untundi, neevu grihasthudiga untundi, nee kartavya karmalu nirvartistu kudanu neelo vacheetvanti yokka aavedanalu aasannu tagginchukotaniki tagina prayatnam cheyatame sariyaina vairagyam.
1: The true meaning of vairagya is that you should stay in the society, you should continue to be a householder, you should be looking after your duties. While doing all that and fulfilling your duties, to diminish and curtail your needs and your desires is the true meaning of vairagya.
0: Kanuka mana jeevitham anetvantidi dirgha prayanam tho koodinetvantidi.
1: Our life is like a long journey.
0: కనుక ఈ వైరాగ్యం అనేటువంటిది ఏమిటంటే మన ఆశలను తగ్గించుకోవటానికి తగినటువంటి కృషి చేయటమే వైరాగ్యం యొక్క అంతరార్థం.
1: దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్, ది మీనింగ్ ఆఫ్ వైరాగ్య ఈస్ టు మేక్ ఎన్ అటెంప్ట్ బై విచ్ యూ డిమినిష్ యువర్ నీడ్స్ అండ్ యువర్ డిజైర్స్.
0: మనము తినేటువంటి తిండి ఎందు కూడాను వేస్ట్ చేయకుండా, దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు అంతవరకు మాత్రం తినటానికి కూడా ఇది కూడా ఒక వైరాగ్యంలో సరైనటువంటి ఒక అంగము.
1: It is part of vairagya to take care to see that the food we eat is just enough and is fulfilling the need and we should not waste our food.
0: Balabalikalara meeru yuvakulu kavatam cheta konni grandhamulu chadivi saatvika aaharam anetundi kevalam pannu paalu maatrame saatvika aaharam ankoni meeru kontha varakunu pedamargam padutunnaru.
1: Boys and girls, by reading some texts, you get the impression that sattvic food means just milk and fruit, and you take a wrong path by misunderstanding sattvic food as to mean milk and fruit.
0: Sattvic food anaga emtite manamu okka notuto teesukotame okka aaharam kaadu.
1: Sattvic food should not be interpreted as something which you take through your mouth only.
0: Manaku aidu rakamulainatundi okka indriyamulu untunnayi.
1: We have 5 different kinds of organs.
0: Shabda, sparsha, roopa, rasa, gandhamu.
1: These 5 different kinds of organs relate to shabda, sparsha, roopa, rasa, gandha.
0: Anaga chevulu, kannulu, mukku, noru, skin. Ee 5 indriyamulu dwara kudanu manam saatvikamainatundi aaharanni teesukovali.
1: These are your ears, your eyes, your mouth, your skin and your nose. What you smell, what you see, what you touch, what you eat, all these things constitute food that you take in.
0: Kani ee naati manavudu kevalam oka indriyamuto maatrame teesukuneetundi aaharamu saatvikam anukoni kevalam oka pandu paalu bhujistu idi saatvika aaharanga untunnam anukunnaru kevalam aneka rakamainatundi yokka durbuddhulaku veeru paalupadipothunnaru.
1: Of all these 5 organs, today people think that what you eat through your mouth alone is the food, and they think what else they take through other organs is not food, and they take wrong path and wrong methods.
0: Unna 5 indriyamullo oka indriyamuto maatrame neevu saatvikam teesukunte migilinaatundi 4 indriyamulato ye atti aaharanni teesukuntunnavu.
1: If out of the 5 organs you take sattvic food through only 1 organ, what kind of food are you taking in through the other 4 organs?
0: Kanuka kannulato chusetundi manchi drushyam kuda oka aaharamu, chedda drushyam aithe adi rajasika aaharame.
1: So, if you use your eyes What you see by your eyes, if that is a good vision, then that is sattvic ahara.
0: Chatta vishayalu vintumante aa vinatam kuda oka chatta aharame.
1: If you listen to bad things through your ear, that listening into bad things is also bad food.
0: Chatta vasanalu neevu mukkuto teesukunte adi kuda aa indriyamto teesukunetvanti oka rajasika aharame.
1: If you smell something through your nose, what is bad, then what you take in through your nose is also bad food.
0: నీవు నీ దేహముతోపల ఒక మురికితనాన్ని లేక మాలిన్యమైనటువంటి దాన్ని నీవు ముట్టితంటే చెడ్డదాన్ని నీవు ముట్టితంటే ఈ చర్మం ద్వారా కూడా ఒక చెడ్డ ఆహారము లోపల చేరిపోతుండాలి.
1: ఇఫ్ విత్ యువర్ బాడీ యూ టచ్ సంథింగ్ విచ్ ఇస్ అన్క్లీన్ అండ్ డర్టీ, దెన్ బై టచింగ్ త్రూ యువర్ స్కిన్ ఫుడ్ విచ్ ఇస్ అన్క్లీన్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ.
0: సైన్స్ రీతిగా చూసుకుంటే ఒక్కొక్క ఇంచి ప్రదేశం నుంచి కూడాను కొన్ని లక్షలంతా కూడాను ప్రాణులు బయలుదేరిపోతున్నాయి.
1: If we look at it from the point of view of science, from every little area, from a small piece of surface, there are thousands and millions of lively particles going out and shooting forth.
0: ఈ కణములనేటువంటి అంతా కూడాను కొన్ని కోట్ల కొద్ది బయలుదేరిపోతున్నాయి. ఈ బయలుదేరేటువంటి కణులంతా కూడాను అణుస్వరూపకంగా ఉంటుండే మనకు గోచరించుకోకుండా మన యొక్క శ్వాస లోపల చేరిపోతున్నాయి.
1: These particles and radiations which go in millions from every surface are invisible. You do not see them, but they go into you and they become food into you.
0: Kevalam bayata nundi lopala povatame kaadu mana deham nunchi kudanu okkokka sthanam nunchi kudanu konni lakshala krimulu bayil deri vastunnayi.
1: It's not only that they emanate from outside and go into you, but even from the skin and the surface of your own body, there are always millions of such emanations coming.
0: Bayata krimulu lopala lopala krimulu bayata povatam chetane mana deham peragadaniki oka avakasam erpadutundadi.
1: Because these emanations go, those outside go into the body, those in the body go outside. It is because of this change, exchange from outside to inside and vice versa, there is a chance for our body to grow.
0: మాలిన్యమైనటువంటి ప్రదేశం లోపల అనేక రోగములు రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. చెడ్డ క్రిములు అధికంగా వస్తుంటాయి.
1: This is the reason why in an unclean place there is a possibility of your contracting all kinds of diseases because there are bad radiations there.
0: కనుకా మురికి నీరు ఉన్న చోట గాని లేక మాలిన్యం చెరిన దగ్గర గాని మనం తక్షణమే దానిని శుభ్రపరిచి తిరిగి మనం కూడా శుభ్రంగా ఒక స్నానం చేయటము ఇది సరి అయినటువంటి ఆరోగ్యమునకు మూల కారణం.
1: సో ఇఫ్ ఎ ప్లేస్ ఇస్ అన్క్లీన్ ఆర్ ఇఫ్ దేర్ ఇస్ డర్టీ వాటర్ ఆర్ సమ్ అన్క్లీన్ మెటీరియల్ ఇమీడియట్లీ వీ షుడ్ క్లెన్స్ దట్ ప్లేస్. నాట్ ఓన్లీ షుడ్ వి క్లెన్స్ దట్ ప్లేస్ వీ షుడ్ గో అండ్ వాష్ అవర్ సెల్స్ అండ్ టేక్ ఎ బాత్.
0: కనుక మన యొక్క విద్యార్థులంతా కూడాను దేశంలో నలుమూలలో బయలుదేరి ఈ రోగ నివారణ నిమిత్తమై అనేక మంది డాక్టర్స్ అందించేటువంటి యొక్క ఔషధముల కంటే మనం ప్రదేశములు పరిశుద్ధంగా పరచుకోవటం చేత డాక్టర్ల ఔషధములే మనకు అవసరం లేకుండా కేవలం మన ఆరోగ్యాన్ని అభివృద్ధి గావించుకోవటానికి చక్కని అవకాశంగా ఉంటుంటాయి.
1: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ గో టు 4 కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ. More than the medicines which the doctors give, our students should cleanse the places, remove these unclean portions and thereby eliminate the need for taking medicines from doctors.
0: Karaka paropakaram manam guriga teeskunnante భగవంతుడే నీ యొక్క ఉపకారాన్ని చూసుకోవటానికి పోతాడు. కనుక నీ యొక్క స్వార్థమైనటువంటి దాన్ని త్యాగం చేసి పరార్థమైనటువంటి భావం చేత పరోపకారం లోపల మన విద్యార్థులంతా కూడాను ఎట్టి కార్యమునికైనా కానీ కంకణం కట్టుకుని దిగాలి.
1: If the aim of our students is to do good to others, then God himself will take care of this selfless aim of doing good to others. They must determine and do some good to others.
0: Adi ashtadasha puraneshu vyasasya vachanadvayam. Yeni 18 puranamullo unnatundi oka saram kudanu paropakara punyaya papaya parapeedanam. కనుక పరులకు మంచి చేయటమే మనకు పెద్ద పుణ్యము. ఈ పుణ్యాన్ని మనం పెంచుకోవడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: This is the essence of Vyasa's 18 Puranas. To be able to do good others is the greatest punya, and not to be able to do harm to others is also a punya.
0: Kanuka manamu manchi karyam cheyadaniki cheta kaakapoyina neevu noru musukuri oka daggara kurcho chetta karyam matram cheyadaniki purukodu ade neeku cheyavalsina goppa manchi karyam.
1: So if you cannot do a good turn to someone else, then just sit quiet and keep quiet. Not being able to do good is on one footing, but to go on do something bad is on another footing.
0: Kanuka vidyarthulara ee 5 indriyamula dwara nunchi meeru teeskovalsinatundi yokka pavitramainatundi satvika aharam entati drishti dosham vaak dosham shravana dosham manas dosham kriya dosham ee pancha doshamulo meeru dosham cheskondi meere paramatma swaroopulu ga untaru.
1: So the students should take care to see that all the five organs are without any blemish. You should not have bad vision with your eyes. You should not smell something bad with your nose. You should not talk something which is unworthy with your mouth. You should not touch something which is unclean. Keep all the five organs clean. That is what you should do.
0: మీరు భుజించే సమయమునందు కూడాను మీకు మొట్టమొదటి తక్కువ తక్కువగా పెట్టించుకొని ఎంత అవసరమో అంత మాత్రమే భుజించండి. ఆకులో గాని తట్టలో గాని దాన్ని వేస్ట్ చేసి దాన్ని నిరుపయోగం చేసి దుర్వినియోగం చేసేటువంటి దానికి మాత్రం విద్యార్థులు పూనుకోకూడదు. ఇదే దేశానికి గొప్ప ఉపకారం.
1: Students should take great care to see that when they eat, only what they need is taken onto the plate. Do not take more than what you need into the plate and waste it. This will be the greatest service which you will do to the country by not wasting.
0: Yedaina kudanu oka limit lo potam manchidi, takkuga untame manchidi gaani adhikam matram pramadame.
1: Everything should have a limit. To exceed a limit in anything is going to cause you harm.
0: Atitindi matihani mitatindi atihai.
1: If you eat too much, that is going to cause mental derangement to you. If you do not eat too much and eat in a limited way, you will have peace of mind.
0: Kanuka, neevu sadhyamainta varaku kudanu ee aaharanni progu chesi nee aaharamlo marokari kudanu panchi pettetunte yokka upakaraniki taginatunte yokka tyagamlo manam abhruddhi kavali.
1: To the extent possible, you should be able to save food and distribute that food to people who are in need. This is the kind of sacrifice we should promote.
0: Kanuka ee naadu mana desamunaku ఈ యొక్క ఎకనామిక్ లోపల సరైనటువంటి దీంట్లో అభివృద్ధి కావాలంటే మనం యొక్క దుర్వినియోగపరిచేటువంటి ధనమును కానీ మనం దుర్వినియోగపరిచేటువంటి ఆహారం కానీ సక్రమంగా దాన్ని సరైన మార్గం లోపల మనం ఉపయోగపెట్టమంటే ఇది దేశానికి కూడా కొంచెం ఉపకారంగా ఉంటుంటుంది.
1: ఇఫ్ టుడే వీ వాంట్ టు రెక్టిఫై ది ఎకనామిక్ ట్రబుల్ అండ్ ది ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ, ఇఫ్ వీ కెన్ ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ యువర్ వెల్త్ అండ్ వేస్టేజ్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు ఈట్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్, వీ విల్ బి ఏబుల్ టు యాడ్ టు ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాలను మన బాలబాలికలంతా కూడాను వారు ఆచరణ ఎందు ఉంచి మన దేశానికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను. నిజంగా ఈ యొక్క కోర్సు ఈ 15 దినములు అనేటువంటిది కాకుండా యావత్ జీవితం అంతా కూడాను మీరు ఈ విన్నటువంటి విషయాలు మీరు అనుభవించినటువంటి యొక్క ఆనందాలు నిరంతరం కూడాను ఆచరణలో పెట్టాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Truly, I am hoping that the boys and girls who have listened to the great many ideals during these 15 days will remember those ideals all your life and put them into practice. It's not simply the 15 days, but these ideals should be carried by you and put into practice all your life, and you experience the joy which you had in the past 15 days all through your life. This is what I am hoping, and this is how I bless you.

0: భారతీయులు స్వాతంత్రమును సాధించారు. భారతీయస్ వన్ ఫ్రీడమ్, కానీ ఐక్యతను సాధించడానికి వీలు కాలేకపోయింది.
1: బట్ దే కుడ్ నాట్ అకంప్లిష్ యూనిటీ.
0: ఐక్యతను సాధించలేకపోయారు.
1: దే కుడ్ నాట్ అకంప్లిష్ యూనిటీ.
0: ఐక్యత లేనంత వరకు స్వాతంత్రం ప్రయోజనమేమిటి?
1: విదౌట్ యూనిటీ వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్?
0: స్వాతంత్రము, ఆత్మతంత్రమే స్వతంత్రము.
1: స్వాతంత్ర మీనింగ్ ద నేచర్ ఆఫ్ దిస్
0: భౌతికమైనటువంటి స్వతంత్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ ఫ్రీడమ్.
0: దీన్ని ఇండిపెండెంట్ అంటున్నారు.
1: దిస్ వీ కాల్ ఇట్ ఇండిపెండెంట్.
0: స్వతంత్రం బాహ్యమైనటువంటిది.
1: ఇండిపెండెన్స్ ఇస్ ఎక్స్టర్నల్.
0: స్వాతంత్రము అంతర్ముఖమైనటువంటిది.
1: స్వాతంత్ర ఇస్ ఇంటర్నల్.
0: కనుక అంతర్ముఖమైన దాన్ని బహిర్ముఖమైన దాన్ని మనము అనుభవిస్తున్నాము.
1: సో దట్ ఈస్ ఇంటర్నల్, వి జస్ట్ ఎంజాయ్ ఇట్ ఎక్స్టర్నలీ.
0: కనుక ప్రతి ఒక్కటి బయట ఉన్నదంతా లోపలి యొక్క ప్రతిబింబమే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఈస్ మేర్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన స్వాతంత్రాన్ని మనం తప్పక రక్షించుకోవాలి.
1: వీ షుడ్ సేఫ్ గార్డ్ అవర్ ఇండిపెండెన్స్.
0: ఆ స్వాతంత్రము ఆత్మ స్వాతంత్రమే.
1: దట్ ఇండిపెండెన్స్ ఈజ్ రియల్లీ ది ఇండిపెండెన్స్.
0: ఏమాత్రం కూడా స్వాతంత్రం లేదు.
1: ద అదర్ ఇండిపెండెన్స్ ఈజ్ నో ఇండిపెండెన్స్.
0: మన దేశం పైన ఎవరైనా వస్తే అన్ని పార్టీల వారు ఏకం కావాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంక్వర్ ఆల్ పార్టీస్
0: ఈ పార్టీ దేశాన్ని అంత ముక్కలు ముక్కలు చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ కట్ ది కంట్రీ ఇంటూ పీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ పార్టీస్.
0: మీలో మీకు ఏమైనా ద్వేషం వస్తే మీరు మీరు చావండి.
1: ఇఫ్ దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్ యు, బెటర్ యు డై.
0: కానీ దేశం పైన ఏమైనా వస్తే దేశంతో అందరూ కలిసి ప్రాణాలు ఇచ్చవలసింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కంట్రీ, ఎవ్రీబడి షుడ్ బి ప్రిపేర్డ్ టు డై. దేశాన్ని
0: రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్
0: మీ మాతృదేశాన్ని నీవు రక్షించుకోవడానికి.
1: టు ప్రొటెక్ట్ యువర్ మదర్ ల్యాండ్.
0: మీ మాతృ సంస్కృతిని మీరు నిలబెట్టుకోవడానికి.
1: టు అప్హోల్డ్ ది కల్చర్ ఇన్ మదర్ ల్యాండ్.
0: కంకణం కట్టాలి.
1: యు షుడ్ డెడికేట్.
0: కనుకనే మీ జీవితం అంతా కూడా కేవలము ఈ మాతృదేశములకే సార్థకం చేసుకోవాలి.
1: యూ షుడ్ శాంక్టిఫై యువర్ లైఫ్ బై స్పెండింగ్ యువర్ టైమ్ హియర్.
0: ఒకనొక సమయంలో అరవిందుడు చెప్పాడు, తను ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కలకత్తాలో.
1: అరవింద్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ కలకత్తా సెడ్ అట్ వన్ టైమ్,
0: మీరు చదివేది దేనికోసం?
1: వై షుడ్ యూ స్టడీ?
0: మీ చదువు అంతా కూడా ఈ మాతృదేశానికి అర్పితం చేసేట్టుగా ఉంటే చదువు చదవండి, లేకపోతే పుస్తకాలు కాల్చివేయండి అన్నాడు.
1: యూ స్టడీ ఇఫ్ యువర్ ప్రిపేర్ టు డెడికేట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్ ఆర్ ఇస్ బర్న్ ద బుక్స్.
0: స్వార్థ సప్రయోజనానికి మీరు చదివేటట్టుగా ఉంటే ఈ చదువు అంతా వ్యర్థమైనటువంటి చదివే.
1: ఇఫ్ యూ స్టడీ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్.
0: మాతృదేశానికి తగినటువంటి త్యాగాన్ని నీవు కలిగి ఉంటుండాలి.
1: యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది మాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఎదగొట్టి నుడవలేరని బ్రతికిన ప్యూనింకొక్కడు వస్తుందని కలడా.
1: ఈజ్ దేర్ నాట్ డెడ్ థాల్స్ వుడ్ నాట్ డిక్లేర్ దట్ వే దిస్ ఇస్ మై మదర్.
0: దేశానికి త్యాగం చేయనటువంటి ఒక యువకుడు బ్రతికి కూడాను చచ్చిన వాడితో సమానమే.
1: యూత్ హూ ఇస్ నాట్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ అండ్ డై ఫర్ ది
0: కంట్రీ. సేవ.
1: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డూ ఫర్ ద కంట్రీ.
0: మానవులను సేవించి,
1: సర్వింగ్ ద సొసైటీ,
0: సోటి మానవులను ప్రేమించి,
1: లవింగ్ ద నేబర్,
0: సోటి మానవుల యొక్క కష్టములకు ఆదుకొని,
1: సపోర్టింగ్ దోస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: విశాలమైనటువంటి ప్రేమను పెంచుకోవటమే నిజమైనటువంటి కల్చర్, భారతీయ కల్చర్.
1: టు డెవలప్ ద బ్రాడ్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ ఇస్ ద ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.

విరుల వాసన కాదను వెల్లుందే వెన్నెలయు దుఃఖమిచ్చునని వికటునుందే.

0: Are there foolish people in this world who will not accept the fragrance and recognize the fragrance that is available to them? Are there people who are so foolish in this world that cool moonlight will cause sorrow and difficulties? Are there such people who are so foolish in this world that they are unable to enjoy sweet honey and say that honey is bitter? Are there such foolish people who will go down and who will be harmed if they belong to the Satya Sai Samsthas?
1: Satya Dharma Prabodhakulu Chachiranchu Talovaddu.
0: Do not think that people who have preached Satya and Dharma, truth and righteousness, have gone and are dead.
1: Atmadharma Prabodhakulu Mahakkulanta Maruvaddu.
0: Do not forget that those who teach spirituality and who teach about Atma, that they are not great people.
1: Varu vittina vittanale uttamalanu vadalipovu.
0: It is the seeds that they have sown that will grow into huge trees.
1: Satyaniki sthiramu kaladu, dharmaniki jayam kaladu.
0: There is permanence for truth. There is victory for righteousness.
1: Prema swarupulara. Desi digantaralalo yuga yugamulaga tarataramulaga koti koti komala kanthalato kirtistunnatundi bharatiya sanskruti. Daniki aadharamainatundi samskrutamu. దాని వ్యాప్తిని గావించినటువంటి కావ్యములను పోషించి అనుభవించి తరించి దానిని వరించేటువంటిది భారతీయుల యొక్క సౌభాగ్యం అని కూడా నువ్వు గుర్తించక తప్పదు.
0: ప్రేమస్వరూపాస్, ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దట్ ఇన్ ఆల్ ది కంట్రీస్ ది వరల్డ్ ఓవర్ అండ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ పీపుల్ విత్ మిలియన్స్ ఆఫ్ థ్రోట్స్ హ్యావ్ ప్రేజ్డ్ ది కల్చర్ ది సేక్రెడ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ ది వేరియస్ స్క్రిప్చర్స్ పురాణాస్ అండ్ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ విచ్ సపోర్ట్ ది ట్రెడిషనల్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజమును అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అభిరుచియే భారతీయ మతం. ఇట్టి అభిమతమే భారతీయ మతము. అట్టి వ్రతమే మన మనుషుల యొక్క తపము.
0: ది రిలిజియన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది అంబిషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ ఆల్వేస్ బీన్ టు సో సీడ్స్ ఆఫ్ ప్రేమ, టు ప్రమోట్ ప్రేమ అండ్ లవ్ బిట్వీన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. దిస్ హ్యాస్ బీన్ ది అంబిషన్ అండ్ ఎయిమ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వం వర్తింపవలెనను, దివ్యత్వం వ్యాప్తింపవలెనను, ఇందులో ఉన్నటువంటి యొక్క మానవత్వమైనటువంటి దివ్యత్వాన్ని కొంత ప్రకాశింపజేసేటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వం అత్యవసరము.
0: If brotherhood of mankind, if the relationship between human beings has to be understood and if divinity has to be propagated, it is necessary for us to understand the divine aspect of human life.
1: మానవత్వములో ఈశ్వరత్వము ఆవిర్భవింపజేసేటువంటి యొక్క తత్వములకే భక్తి అని కూడా మరొక పేరు.
0: There is a name, devotion, to that aspect, that attempt by which we try and promulgate the aspect of Ishvara in human beings.
1: మానవుని మనసునందలి హింసా భావము దౌర్జన్య భావమును దూరము చేసినప్పుడే మానవుడు తరించుటకు తగినటువంటి ఉపాయమును వెతుకోగలడు.
0: The smallness, the small ideas in man's mind and cruelty in man's mind, it's only when these two are pushed away that man can progress.
1: మానవుడు మరొకరితో పోల్చుకొనక తనలో ఉన్నటువంటి యొక్క దౌర్భాగ్యమును ఒప్పుకొని సమర్థించకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితికి ఇందులో సాధన అని అర్థం.
0: The sadhana, the practice that we have to undertake here is for man to be able not to compare himself with any other person and to recognize the fault in him and to remove the fault from his own mind is the attempt of sadhana.
1: అదుగు అదొక గడియారం టిక్ టిక్ మని నడుస్తూ ఉంటుండాలి.
0: There you see a clock. The clock is working and is making a sound of tick and tick.
1: ఆ టిక్ టిక్లకు మధ్యయందు ఒక పరిమితమైనటువంటి కాలము కూడా దానికి వ్యవధిగా ఉంటున్నది.
0: బిట్వీన్ వన్ టిక్ అండ్ అనదర్ టిక్ దేర్ ఈస్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్.
1: కనుక ఆ టిక్కునకు మరొక టిక్కునకు మధ్య ఉన్నటువంటి కాలము మనకు విశ్రాంతి కాలం.
0: Between one tick and another tick, the time that is present, that is the leisurely time for us.
1: కేవలం అది నిర్విరామ కృషి తెలపటం లేదు.
0: It is not as if that clock is working all the time and uninterruptedly.
1: నిరంతర తాపత్రయం పడటం లేదు.
0: It is not also being agitated continuously.
1: అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో ఆరాటను సల్పటం లేదు.
0: It is not spending its life with unlimited ambitions and also without any feeling for some limitation.
1: దాని యొక్క బింబమైనటువంటి యొక్క మన హృదయం కూడాను క్షణక్షణములకు కూడాను టిక్ టిక్ అనేటువంటి యొక్క ఈ యొక్క నరబంధములు వాల్చుతూ ఉన్నాయి.
0: Our heart is a reflection of that clock. Our heart, which is a reflection, is also making a similar noise as the blood flows through our arteries.
1: కానీ ఆ టిక్కు టిక్కునకు మధ్యలోపల మన యొక్క జీవితం యొక్క విశేషాన్ని గుర్తించుకునేటువంటి అవధి కూడాను మనకు కలిగి ఉన్నది.
0: But we have the ability, we have the knowledge and conscience by which to recognize the life that we are spending between one beat and another heartbeat.
1: ఈ విధమైనటువంటి యొక్క కాలమును మనకు వెనుకకు నెట్టి మనం ముందుకు కొనసాగిపోయేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకుంటటమే మానవుని యొక్క కర్తవ్యం.
0: In this context, it is man's duty to recognize the time that lapses between one beat and another, push it behind and move forward and progress. This is man's duty.
1: జలములను ఈదుటకు ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి ముందు జలమును చేతులతో వెనుకకు నెట్టుతూ తనకు ముందు కొనసాగిపోతుంటాడు.
0: A person who wants to swim in water is using his hands to push the water that is ahead of him behind him. Thus he moves forward.
1: అదే విధంగానే మన యొక్క కాలమును కర్మమును కారణమును కర్తవ్యమును కూడా మనం వెనుకకు నెట్టుతూ వెనుకకు విచారమును ఏమాత్రం కూడా చింతించక ముందుకు కొనసాగిపోయేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకోవటమే ఈ సమస్యల యొక్క ముఖ్యార్థము.
0: In the same manner, we in our lives should see that the time, the work that comes to us, the duty that is given to us is always pushed back, and we should never look backwards. We must move forwards. We must make progress by pushing back these things. This is the purpose of these organizations.
1: కానీ దురదృష్టవశాత్తు నేడు ఆ విధముగా జరుగక కేవలము కూడబెట్టుకుని నిలువ పెట్టుకుని కేవలం అందులోనే మ్రగ్గి కుళ్ళిపోయేటువంటి యొక్క ఒక కుళ్ళి కొంపమాలే మనం తయారవుతున్నాము.
0: Unfortunately, today we do not make progress. We stay where we are. We become stagnant. We become stationary. Thus we rot in the place in which we are.
1: దీనిని పురస్కరించుకుని త్యాగయనేకి అమృతత్వం ఆనత్వం అన్నారు. మన త్యాగమునందున్నటువంటి ఆనందాన్ని మనం గుర్తించటం లేదు. కేవలం భోగములకై మనం ప్రాకులాడుతున్నాము. ఈ భోగములు ఎందు వచ్చేటువంటి రోగములు కాని రోగముల ముందు వచ్చేటువంటి రాగములు కాని రాగముల వల్ల కలిగేటువంటి యొక్క త్యాగము కాని మనం ఏమాత్రం విచారించటం లేదు.
0: In this context, we are not attaching any importance to sacrifice. Sacrifice leads man to immortality. Without recognizing the value of sacrifice, we are only thinking of temporary and transient enjoyment. And by enjoyment, we will get disease. By disease, we will rot. This is what we are not considering at all.
1: మానవుడు నిరంతరమును సుఖమునే ఆశిస్తున్నాడు.
0: Man always wants to have happiness at all times.
1: ఆ నిరంతరము ఆశించేటువంటి సుఖ నిమిత్తమై తాను అనేక రకములైనటువంటి పొడపాట్లు పడుతున్నాడు.
0: In order that he may achieve his desire of having happiness at all times, he is struggling and struggling in many ways.
1: నిర్విరామ కృష్ణి నిరంతర తాపత్రయములతి అంతులేని ఆశలతే అర్థం కాని ఆవేదనతి అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తి నిమిత్తమై తాను ప్రాకులాటి కాలమును వ్యర్థం గావిస్తున్నాడు. కాయములు కూడా నిరంతరం గావించుకుంటున్నాడు.
0: హీ మేక్స్ ఎండ్లెస్ ఎఫర్ట్స్ హీ మేక్స్ ఫ్రూట్లెస్ ఎఫర్ట్స్ అండ్ హీ హాస్ గాట్ అంబిషన్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ అంబిషన్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ అండ్ బై ఎండ్లెస్ ఎఫర్ట్ హీ ఈస్ వేస్టింగ్ టైమ్ అండ్ ఈస్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
1: ఇన్ని చేసి కూడా కట్టకడపడి తాను సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడా లేదు.
0: Doing all this, we ask ourselves, is he really enjoying happiness or bliss? No, he does not have any happiness or bliss.
1: కడపటి క్షణం వరకు కూడా తన సుఖాంక్ష వాంఛ కోసమే తాను ప్రాకులాడుతున్నాడు.
0: Till the last moment of his life, he is all the time struggling to fulfill his desires, his pleasures.
1: కానీ ఇంకా తాను సుఖపడేది ఎప్పుడు?
0: When is he going to have happiness? When is he going to have bliss? That does not seem to be anywhere near his achievement.
1: త్యాగ సమయమునందు మాత్రమే సుఖం అనేటువంటిది అనుభవించడానికి వీలవుతుంది.
0: It is only when we can sacrifice that we will enjoy real happiness and bliss.
1: త్యాగరాజు చెప్పాడు, నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: Tyagaraja has asked, really tell me, O mind, is the vicinity of God, is that happiness? Or acquiring various things and fulfilling our desires, is that happiness?
1: లౌకికమైనటువంటి యొక్క సౌభాగ్యములు కాని, లౌకికమైనటువంటి వస్తువాహనాదులు కాని, క్షణకాలములో మించువలే మెరిసి కేవలము తెల్లవారి మొగ్గ సాయంకాలములకు విచ్చి కేవలం వాడిపోయినట్టుగా మన యొక్క ఆనందం వాడిపోతున్నది.
0: All worldly pleasures, all material satisfaction and material pleasures, they melt away like ice. They come like a bud in the morning and it becomes a flower in the evening and it fades away the next day. As a bud and flower fade away, as ice melts away, all material pleasures disappear in a moment.
1: అనాది కాలమునుండియు మన భారతదేశమునందు పవిత్రమైనటువంటి చరిత్రను ప్రఖ్యాతి గావించి కేవలం ప్రచార ప్రబోధమును కలిపి అనంతమైనటువంటి ఆనందాన్ని కూడా లోకానికి అందించినటువంటి పుణ్యభూమి ఈ యొక్క భారత భూమి.
0: This country of ours, Bharat, from time immemorial, it has been the place where sacred stories, where sacred incidents have all been propagated and have been taught to our children.
1: కానీ ఈనాటి పరిస్థితి మనం చూస్తున్నాము, అనేక రకాల ప్రసంగములు యందు కూడాను సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని అనేక పదములు మనం ఉపయోగపెడుతున్నాము.
0: Today the situation is such that wherever we may go, we do participate in many speeches and in many discourses. People use these words, satya, dharma, shanti, they use the words in their discourses.

0: satya, dharma, prema and shanti, they constitute the four pillars on which the sanatana dharma, the great traditional culture, is supported. What other greater truth can I communicate to you, good people who are assembled here? This is the greatest truth that I can communicate to you.
1: Sarva dharmamula saramu satyamane manam uchchaistunnam.
0: We are stating that the essence of all dharmas is truth.
1: సత్యమే దైవ స్వరూపమని కూడా నువ్వు విశ్వసిస్తున్నావు.
0: We also believe that truth is the embodiment of God.
1: కానీ సత్యాన్ని అనుసరించటం లేదు.
0: But we are not following truth.
1: ఈనాడు లోకములో అక్కరలేనటువంటిది సత్యం ఒక్కటి మాత్రమే.
0: Today the only thing which is not needed in this world is truth.
1: ఇంకా తన యొక్క సత్వాన్ని కూడా నువ్వు కొంతవరకు విచారించటప్పుడు ఈ సత్యం ప్రవేశించడం లేదు.
0: Even to make an inquiry about one's own attitudes and one's own self, truth does not seem to find any place.
1: తనలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా నువ్వు విచారించటకు భయపడుతున్నది ఈ మానవత్వం.
0: The human nature today is afraid of going into what exists within yourself, what is the meaning of yourself.
1: కనుక సత్యాన్ని మనం విచారణ చేసి సత్యాన్వేషణ సల్పేటువంటి ప్రయత్నమునకు కంకణం కట్టుకోవటమే సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం.
0: The primary objective of all the Sai organizations must be to accept truth, to find out what truth is and to go to the bottom of everything in order that you may reach the truth.
1: Satyamunu gurtinchaleni vyaktitvamu kevalamu idi sarthakatvam kaneradu.
0: An individual who cannot recognize truth and who cannot appreciate truth has no place in the world.
1: Enni sadhanam salpinappatikini enni rakamainatvanti nishthalu manam chesinappatikini మనము ఈ సత్యం అనేటువంటి యొక్క జిజ్ఞాసకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ఈ జ్ఞేయము అనేటువంటి తత్వాన్ని కూడినప్పుడే మనకు సత్యం దర్శింపు చేయడానికి వీలవుతుంది.
0: వాట్ ఎవర్ సాధన యు మే ప్రాక్టీస్ అండ్ వాట్ ఎవర్ పర్టిక్యులర్ డిసిప్లిన్ యు మే అక్సెప్ట్ యట్ ఇట్ ఇస్ ఓన్లీ అండర్ సర్టన్ కండిషన్స్ ఆఫ్ సరెండరింగ్ దట్ యు కెన్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ గ్రేట్ వర్డ్ ట్రూత్.
1: కనిపించేటువంటి ప్రతి పదార్థములకు వెనుక దాచుకుని ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడానికి ఇట్టి ఆధ్యాత్మిక మార్గం అవలంబించక తప్పదు.
0: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వి యాక్సెప్ట్ ఎ స్పిరిచువల్ పాత్ అండ్ ఫాలో ఎ స్పిరిచువల్ పాత్ ఇన్ ఆర్డర్ దట్ వి మే సీ ది ట్రూత్ దట్ ఈస్ లేటెంట్ అండ్ దట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ అపేరెంట్ విజన్ టు యూ.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గములు అనాది కాలము నుంచి కూడాను ప్రచార ప్రబోధములతో విలసిల్లుచున్నప్పటికీ నేటికి మానవత్వంలో ఉన్నటువంటి ఈ దుర్గుణములు కొంతవరకునైనా నశించక రాక్షసత్వం విజృంభించి ప్రళయ తాండవం సాగుతున్నటువంటి మన భారతదేశమునందు ఇట్టి సంస్థలు విరివిగా అభివృద్ధి కావలసినటువంటి అవసరమని కూడా మీరు గుర్తించవలసినటువంటి అవసరం.
0: ఇన్ అవర్ కంట్రీ ఆల్దో స్పిరిచువల్ మోరల్ అండ్ ఎథికల్ ప్రాపగేషన్ వాజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ యట్ the human nature has been such that the bad qualities in human beings have not been completely eradicated. Still we find demoniac qualities persisting in spite of the fact that we have had these good areas in our country for a long time.
1: Tyaga bhumi, yoga bhumi, karma bhumi anetundi mana bharat deshamulandu kudanu ee naadu naastikatvam anetundi kevalam vidrumichinadanaga deeniki moola karanamu aastikulane cheppavachu.
0: Our land, our country has been a land of sacrifice, has been a land of karma, has been a land of worship. If in this great land of sacrifice, of karma and of worship, if there is disbelief, if there is atheism, all that is responsible for and whoever is responsible for it, they are the theists, they are the believers who are responsible for this non-believers.
1: కేవలం మానవులుగా గోచరిస్తున్నామే కాని మానవత్వం శూన్యమైనది.
0: We are appearing like human beings, but the human nature in us has completely disappeared.
1: Indulo manavattam anaga emti? Manasulo ani bhavamu, matalo ani paluku, kriyalo ani aacharana, moodinti yokka ekatvam annatundi manavattamlo shunyamai unnadi.
0: What is it that we mean by human nature? Here, what we mean by human nature is the harmony between the thought that comes from your mind, between the word that comes from your mouth, and the deed that comes from your hand. The harmony between thought, word and deed has become null.
1: Kanuka ee naadu manavuni yandu sheshamuga anichinatundi pasutvanni dooram netti పశుపతత్వాన్ని మనం విజృంభింపజేసి మానవత్వంగా మనం నిలబడటానికి తగినటువంటి ప్రయత్నం జరపటం అత్యవసరం.
0: Animal nature has remained as a residual in every human being. Our duty today is to recognize this animal nature, which is a residue.

0: it out and promote human nature in ourselves. This is our duty.
1: మానవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఇందులో సహనమును కొంతవరకును సమన్వయపరుచుకునేటువంటి పరిస్థితిని మనం అభివృద్ధి గావించుకోవటం కూడా అత్యవసరం.
0: We have to recognize the relationship that should exist between man and man, and recognizing such relationship, we should promote forbearance, we should promote tolerance between individual human beings.
1: మానవులందరూ కూడా ఒక దైవం యొక్క తత్వముని, దైవ ప్రశంసలే, దైవం యొక్క అంశలే.
0: All human beings, they are simply children of God, they are aspects of God, they are just chips of one God.
1: మతములని కాని కులములని కాని దేశములని కాని మనం భేదభావములకు చోటు ఇవ్వటము చాలా పొరపాటు.
0: For different religions, for different sects, or for different groups of people to promote such differences is something which is very wrong.
1: మతములని వేరు మార్గము ఒక్కటే వస్త్రభేదము వేరు వస్తువు ఒకటే శృంగారములు వేరు బంగారం ఒక్కటే పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే జీవ జంతువులు వేరు జీవుడు ఒక్కడే జాతి నీతులు వేరు జన్మం ఒకటే దర్శనములు వేరు దైవము ఒక్కడే పూల జాతులు వేరు పూజలొకటే.

0: బ్రతుకు కోసము బహువాదవదులైరి.
1: The religions are different, but the path and the destination is the same. Materials may have different appearances, but the basic content of all matter is the same. The jewels are different, but the gold with which the jewels are made is the same. It may be that cattle have different color, but the milk that comes out of all the cattle which have different color is one and the same. It is true that the living beings are different, but the jiva in each of the living beings is one and the same. The different sects and the different codes of conduct which people follow may be different, but yet the purpose for which the conduct is followed is exactly the same in every case. Darshanas may be different. The manner of representing God in each of the darshanas is different, but God is one and the same. The manner of worshipping is different from person to person, but the flowers with which people worship are all one and the same. Men do not understand these differences. Men have been simply laying stress on this difference and thereby increasing their own difficulties and their own differences.
2: Divyatma swarupulara itti aneka bheda bhavamulu anni kudunu manasu yokka vikara swarupamle tappa anyamulu kaneru.
1: Divyatma swarupas, all these differences and different opinions, they are just distortions of one's own mind. They are nothing more than mere distortions of our own mind.
2: Manasunu madhuramga marchukunnappudu jagattantey kunu okka gruhanga maaripothundi.
1: If we can change our mind to be sweet and to be correct, then the whole world will appear to you as one.
2: Deenini puraskarinchukoni maniyeo manushyanam karanam bandhamochyo annaru.
1: It is in this context that they have said that for the bondage as well as for the liberation of a human being, his own mind is responsible.
2: Manasu kevalam oka pushpam vantidi.
1: Mind is like a flower.
2: Aa pushpam yokka makarandamu dani yokka suvasana taanu pattukunnatundi vaanike kaaka parisara pranthamulu variki kudunu aa yokka sugandhanni andistundi.
1: The honey and the fragrance of the flower is received and enjoyed not only by the person who is holding the flower, but also by all those who are in the neighborhood of that flower.
2: Aa yokka pushpame dugandhamuga undinappudu tanaku taanu dugandham andinchatame kaakunda parisara pranthamulu variki kuda ee dugandhanni andistundi.
1: If that flower has not got fragrance, but it has got a bad smell, then that flower will give this bad smell not only to itself, but also to everyone in the neighborhood.
2: ఈ సుగంధ దుర్గంధములకు కుడి హస్తమా ఎడమ హస్తమా అనేటువంటి వ్యత్యాసములు ఏమాత్రము లేవు.
1: For this fragrance as well as for the bad smell, there is no distinction of your holding it either in the right hand or in the left hand.
2: కనుక మన యొక్క మనస్సు అనేటువంటిది సుగంధంగా ఉంటున్నప్పుడు నా వారే తన వారే పెరవారే అనేటువంటి భేదం లేకుండా సర్వులకు కూడా సుగంధాన్ని అందిస్తుంది.
1: In the same manner as in this analogy, when your mind is pure and has got fragrance, then it does not distinguish between your people and people who do not belong to you. Such a pure mind will give fragrance to everyone irrespective of whether they belong to you or not to you.
2: ఈ మనస్సు అనేటువంటిది దుర్గుణములు అనేటువంటిది దుర్గంధంగా ఉండినప్పుడు తనకు తన వారికి కూడాను పిలవారికి కూడాను కొంత బాధలు కలిగిస్తుంది.
1: If this very mind has got bad qualities and bad smell and is in a bad state, not only to your own people but to people who do not belong to you, it gives bad smell and bad taste.
2: Kanuka yedi chesinappudiki manaku mottamaka kalipinchi tadupariya parulu kandistu untundali.
1: Whatever you do, the first thing is enjoyed by you. Its fruits first come to you and then they go to others.
2: Konta kaalam vyathyasam kavachune kaani కర్మ యొక్క ఫలితము ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తప్పినది కాదు.
1: మేబీ దర్ విల్ బి సమ్ టైమ్, దర్ విల్ బి సమ్ డిలే, బట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ దట్ యు డు ఆర్ ఇన్ఎస్కేపబుల్.
2: కనుక ఏది చేసితమో దాని తత్పరము మనకు అందక తప్పదు. కనుక మనం మంచిని చేసి, మంచిని చూచి, మంచిని చెప్పి, మంచిగా అనుభవించడానికి మానవుడు ప్రయత్నం చేయాలి.
1: Seeing that whatever we do, the fruits of what we do are inescapable, are to be enjoyed by you, so it is good, it is desirable to do good, to think well and do good, see good and also do good to others.
2: కనుక మన యొక్క మనస్సును మొట్టమొదట పవిత్రము గావించుకునేటువంటి ప్రయత్నానికి ఈ సంస్థలంతా కూడా పాల్పడవలసినటువంటి అవసరం.
1: దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ ది లింబ్స్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్ షుడ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ఫోర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ప్యూరిఫై అవర్ మైండ్స్.
2: మృదుమధురమైనటువంటి పలుకుల చేత, పవిత్రమైనటువంటి భావం చేత ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించి ఆనందింపబడేటువంటి యొక్క చర్యల చేత మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
1: We should make our life purposeful and we should make our life useful by using sweet and tender words to others when we talk to others, by sacred ideas when we talk to others, we should attract them and make ourselves purposeful.
2: కనుక ఈ పవిత్ర మనసును అభివృద్ధి భావించుకొని మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించి లోక కళ్యాణము దేశ కళ్యాణమునకు ప్రతి ఒక్క సమస్త వ్యక్తులు కూడా పాటుపడాలని స్వామి యొక్క ఆశయం.
1: It is Swami's hope that every individual would recognize the sacredness of his own mind and would recognize also the sacredness of the country in which he is living, and in this manner he will promote good and be useful for the prosperity of the country and the prosperity of the world.
2: ఈశ్వరుని పొందగోరేవాడు ఈశ్వరుని యొక్క బిడ్డల ప్రేమను పొందినప్పుడే ఈశ్వరుని సులభంగా పొందటకు సాధ్యమవుతుంది.
1: One who wants to reach Ishvara can reach Ishvara easily only when he deserves the prema of the children of Ishvara.
2: కేవలం ఈశ్వరత్వాన్ని ప్రకటన గావించుకునే నిమిత్తమై మానవత్వం ప్రాప్తించినటువంటి సత్యాన్ని కూడా గుర్తించడం అత్యవసరం.
1: One must recognize the truth that we have got this human birth with a view to recognize and realize the aspect of Ishvara.
2: దీనిని పురస్కరించుకుని క్రైస్తు కూడాను I am the messenger of God అన్నాడు మొట్టమొదట.
1: It is in this context that Christ at first said, I am the messenger of God.
2: Rendu paryayamu, I am the son of God annaru.
1: In the second instance, he said, I am the son of God.
2: Inka moolavadi, I and my father are one annaru.
1: In the third instance, he said, I and my father are one.
2: Deenine mana yokka vedantamulandu dvaitamu visishtadvaitamu advaitamani piluchu vachindi.
1: In Vedantic parlance, these three states have been called duality, qualified duality, and non-dualism.
2: Anaga deeni endunnatundi advaitam yokka tattvanni chakkaga oka chinna udaharanamtho meeku andinchi naa prasangaanni viramistanu.
1: Here I will give you one example in order to give you the significance, the essence of advaita or non-dual philosophy.
2: Oka kolamlo poyi gattupaina nilchukoni mana pratibimbanni manam chustuntam.
1: We go to a lake, we stand on the bank of the river and we look in the water at our own image.
2: Aa samayamunandu pedda penugali vachinappudu aa alalanta kunu atu itu aadutu undochu.
1: At that time, if there is a breeze, if there is a wind, then you will find that the surface of the water is being shaken. There may be some waves on the surface of the water.
2: Ee gaali cheta aadetunte alal lopala mana pratibimbam kunu atu itu aadutu untadu.
1: The image of ourselves in the surface of the water then will also begin to tremble and move.
2: Anaga chanachanamunu kudunu konni maarpulu chendutu untadi.
1: That means from moment to moment our own image is undergoing changes.
2: Deenini dvaitam ani cheptu vacharu. Deenini messenger of God annadu.
1: This is called duality and this has also been referred to as the messenger of God.
2: ఇంకా గాలి తగ్గిన తర్వాత మన యొక్క ప్రతిబింబము సుస్పష్టంగా కనిపిస్తుంటాయి, ఏమాత్రము చలనం లేకుండా ఉంటుంటాయి.
1: Once the wind ceases, then our own image will become quite stationary. We will not see such changes from moment to moment in our own image.
2: దానిని విశిష్టాద్వైతం అని కూడా చెప్తూ వచ్చారు. అనగా దాని యొక్క ప్రతిబింబంగానే ఉండటం చేత ఎట్టి మార్పులు లేనటువంటి యొక్క ప్రతిబింబం కనుక దీనిని విశిష్టాద్వైతం అని చెప్తూ వచ్చారు. దీనిని సన్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: Here we have a situation where it is really the image and the image is not distorted from moment to moment. This has been referred to as qualified dualism. This has been referred to by Christ as Son of God.
2: దీనిని చక్కగా విచారణ చేసినప్పుడు బింబం ఉండినప్పుడే ప్రతిబింబం మనకు కనిపిస్తున్నది, కానీ బింబమే లేకపోతే ప్రతిబింబం మనకు లేదు. కనుక అది ఇది రెండు ఒక్కటే అనేటువంటి దీంట్లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. దీనిని అద్వైతం అన్నారు.
1: If we go into this carefully, the basis is the original object. Only when there is the object, there is the image. If there is no object, there is no image. The image has no permanent existence. It depends on the existence of the object. This leads us to what may be called non-dualistic philosophy.
2: చలన మనస్సు కలిగినటువంటి సమయం నందునే దీనికి ద్వైతం అని పేరు పెట్టారు.
1: ఇఫ్ వి లుక్ ఇన్ టు దిస్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ దిస్ ఇన్ సమ్ డెప్త్ వి కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ వేవరింగ్ మైండ్ దట్ వుడ్ బి కాల్డ్ డ్యుయలిజం.
2: నిశ్చలత్వమైనటువంటి యొక్క మనస్సునే విశిష్టాద్వైతం అని కూడా ప్రసంగించారు.
1: If you have a firm mind or an unwavering mind, that would be referred to as qualified dualism.
2: రెండింటి యొక్క ఏకత్వాన్ని విచారణ స్వల్ప సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క సమయంలో దీనిని అద్వైతం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఇఫ్ వన్ హాస్ మేడ్ సఫిషియంట్ స్టడీ అండ్ హాస్ రికగ్నైజ్డ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్ దట్ వుడ్ బి రిఫర్డ్ టు యాస్ నాన్ డ్యువలిస్ట్.
2: మరొక చిన్న ఉదాహరణను తీసుకున్నప్పుడు మనం ఒక పాత్రలో పాలు పోసుకున్నాం.
1: వి కెన్ టేక్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. వి హావ్ మిల్క్ ఇన్ ఎ పాట్.
2: ఈ యొక్క పాలను మనం పెరుగుగా చేయటం లోపల తిరిగి పాల నుంచి ఏర్పడినటువంటి పెరుగునే అందులో కలిపినాము.
1: When we get some curds out of this milk in the pot, what we do is we mix the curds back into the milk.
2: ఈ పెరుగును మనం మదించిన సమయం లోపల కొంతవరకు వెన్నగా బయలుదేరి వచ్చింది.
1: If we churn the buttermilk or the curd, then we get butter out of that.
2: పాలలో సర్వత్రా చేరినటువంటి యొక్క ఈ వెన్న ఒక్క భాగమునకు వచ్చి కూడి చేరిపోయింది.
1: The butter which was present in all places in the milk and was inextricably mixed with the milk has now separated out and has become one lump of butter.
2: ఈ వెన్నను ప్రక్కకు తీసిన తర్వాత మధ్యకి నిలిచిపోయింది.
1: When we have removed this one lump of butter, the remnant is buttermilk.
2: అయితే ఈ మధ్యక ఈ వెన్న రెండు కూడాను పాల నుంచినే వచ్చినాయి.
1: The buttermilk and the butter have both come out of the milk.
2: కనుక ఈ రెండింటికి ఆధారమైనటువంటి పాలే అద్వైతమని దీని యొక్క సారమైనటువంటి యొక్క వెన్ననే విశిష్టాద్వైతమని ఈ విశిష్టాద్వైతం ద్వారా తేలినటువంటి యొక్క మజ్జిగే ద్వైతమని కూడా పిలుస్తూ వచ్చారు.
1: Here milk, which is the basis of all these things, of butter as well as buttermilk, the milk which is the one thing which is the basis has been called the non-dualism. On the other hand, the butter which has come out of the milk and which is part of the milk is called the qualified dualism. And the buttermilk which is left at the end is called the dualism.
2: కనుక మానవత్వము జీవత్వము ఆత్మతత్వము ఈ మూడింటి యొక్క సమిష్టి ఒక్క దైవత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించినప్పుడు ఇలాంటి భేదములకు ఏమాత్రము స్థానం లేకుండా మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని సాధించినటువంటి పవిత్రులు మనం కావగలము.
1: ది హ్యూమన్ బీయింగ్, ది సెల్ఫ్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ ది డివినిటీ, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. వన్స్ యూ రికగ్నైజ్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది హ్యూమన్ బీయింగ్, ది సెల్ఫ్ అండ్ డివినిటీ, then you will be able to enjoy and understand the meaning of the statement that the brotherhood of mankind and the fatherhood of God.
2: Mana pavitramainatundi vedamulu kudunu ilanti ekatvanni kudunu ekatma bhavanni kudunu ekeeshwara bhavanni kudunu prasangistu vachindi.
1: Our sacred Vedas have been teaching and have been telling us about this oneness, the one identity of all that we see in the creation.
2: మన ఉపనిషత్తులు కూడాను ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. సర్వులు ఎందు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడే వాసం చేస్తున్నాడు అని చెప్పింది.
1: Our Upanishads have told us ఈశావాస్యం సర్వం ఇదం. Everywhere, in everyone, there is ఈశ్వరా.
2: ఈశ్వర సర్వభూతానాం అనింది.
1: They have also said that Ishvara is present in every living thing.
2: Ekoham bahusyam ani palikindi.
1: Ekoham bahusyam, the one thing is being seen and perceived as so many different manifestations.
2: Ekam eva advitiyam brahma anindi.
1: Ekam eva advitiyam brahma. Brahma is one and only one without a second.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తులు మనకు అనేక రీతులుగా మనకు ఆధారం ఉండినప్పటికీ మనం ఎందుకు ఈ అజ్ఞానంలో పడిగి ఈ భేదత్వానికి మనం చోటునిచ్చి మనము అనేక రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నామో అర్థం కావటం లేదు. ఇలాంటి అర్థం కానటువంటి ఆటను కొంతవరకు నిలబెట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని మానవుని యొక్క సోదరత్వాన్ని మనం అభివృద్ధి గావించుకుని మానవులను ఒకరికొకరు పైకెత్తించింపజేసేటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: while such sacred sayings, while such sayings which establish unquestionably the truth about this world are available to us, it is not understandable why we flounder, why we go about thinking of alternative things, why we do not improve ourselves in the organizations, why we do not recognize the oneness of humanity and the brotherhood of man. All our attempts must be to recognize the oneness of humanity, and each person must make an attempt to take another person to a higher level and mutually prosper and help each other in the human beings.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
2: Embodiments of love.
3: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
3: వాహే గురు.
2: ఓన్లీ వన్ గురు.
3: ఇద్దరు కాదు.
2: నాట్ టూ.
3: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
2: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురువు.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరము ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గాన సుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి.

రామో విగ్రహవాన్ ధర్మ, సాయిరామో విగ్రహవాన్ ప్రేమ. మూర్తీభవించిన ప్రేమస్వరూపుడు సాయిరాముడు. రాముడైనా శ్యాముడైనా శంకరుడైనా దేవి అయినా సర్వదేవతల స్వరూపము మన సాయి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తిగల హృదయములను ఆనందముతో ఆదరించు స్వామిని, ఆదర్శరూపుడైన జగదభిరాముని రూపులో ఆ సాయిరాముని పూర్వ అవతార వైభవాన్ని గానం చేస్తూ మనందరం తరిద్దాం.

దివ్య సంకల్పంతో రూపుదిద్దుకున్న శ్రీ సత్యసాయి ఉన్నత విశ్వవిద్యాలయం 25వ వసంతంలో అడుగెడుతూ తన రజతోత్సవ తేజస్సుతో యావత్ ప్రపంచ విద్యాలయాలకు తలమానికమై ఆదర్శమై అనుసరణీయమై వెలుగొందు శుభతరుణాన తమ పిల్లలమైన మేము స్వామి పాదాల చింత అనంతకోటి ప్రణామాలర్పిస్తూ శ్రీ సత్యసాయి విద్యార్థులకు స్వామి ప్రసాదించిన గ్రామసేవ గానసేవా భాగ్యానికి ఆనందసాగరంలో ఓలలాడుతూ కృతజ్ఞతాపూర్వక మనస్సులతో మీ ఈ పిల్లల జీవితములు మీరు కురిపించిన ప్రేమబిందువుల మయమని ఈనాటికైనా ఏనాటికైనా మేము మీవారమే అనుచు సాయి విద్యార్థులందరి ప్రేమ భరిత హృదయ స్పందనే ఈ బృందగానం.

चत्तारि एतानि युगानि हन्ति।

kalitu walinya.